శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 29వ తేదీ, శనివారం. నిలయంలో సమయం 5:53 దాటి 44 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 ఉద్వేగం, డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వింటారు. పొలం పనులు కార్యక్రమం 6:35 ఈనాటి కార్యక్రమంలో రెట్టింపు ఆదాయానికి మలబారు వేప సాగు ఈ అంశంపై రైతు సోదరులకు వివరాలు ప్రసారమవుతాయి. ఈ ఉదయం 7:00 నిర్మల్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ జి సాయన్న. అనంతరం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వివరాలు, అనంతరం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కవి దేశరాజు గారి స్వీయ కవిత, ఈ రెండు కార్యక్రమాల అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన జీర్ణకోశ వ్యాధులకు యోగా ప్రకృతి చికిత్స ఈ అంశంపై డాక్టర్ తెలికి కృష్ణమూర్తి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ షేక్ చినమౌలానా నాదస్వర వాద్యం ప్రసారమవుతుంది. 9:30 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 9:30. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 ఈ మధ్యాహ్నం వనితాలోకంలో హద్దులు శ్రీమతి పి భారతీకృష్ణ గారి కథానిక ప్రసారమవుతుంది. 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మదీనాగూడ కల్లం అంచిరెడ్డి విద్యాలయం విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మల్లికార్జున స్వామి మెడలమ్మ కేతమ్మ కళ్యాణం కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ ఈరు రాజమల్లు బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్,

సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు ఈనాటి కార్యక్రమంలో వానాకాలంలో కందిపంట సాగు గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు రైతు సోదరులకు అందించే వివరాలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:03 ఆంగ్ల కార్యక్రమం ఇన్సైట్స్. ఈనాటి కార్యక్రమంలో టాక్స్ ఆన్ స్లో ఫ్యాషన్ అండ్ ద గిఫ్ట్ ఆఫ్ సైట్, బల్వీందర్ కౌర్ గారి ప్రసంగం. రాత్రి 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం. ఈ కార్యక్రమం అనంతరం 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: NET test, NET, for 84 subjects have been announced, with more than 4,000 candidates qualifying for the Junior Research Fellowship. The National Testing Agency, NTA, had ordered fresh examinations for candidates who appeared for the English, Commerce and Sociology papers in June this year, after an expert committee found factual, typographical, translation and language-related errors in the question papers. The re-examinations are scheduled for September 9 and 10, for which candidates will not be required to pay additional fees. India's Velavan Senthilkumar won the PSA Budapest Squash Open title in Hungary after defeating home favourites Balázs Farkas 3-0 in the final. He had an impressive run to the title, beating world number 18 and Asian Games gold medalist Yan Wanning 3-0. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10. ఈనాటి భావన కార్యక్రమంలో ఉద్వేగం డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం వింటారు.
2: ఉద్వేగం అనే పదము భావనకు సంబంధించింది. నిఘంటువుల్లో ఈ పదానికి ఎన్నో అర్థాలున్నాయి. ఉబ్బించడం, భయం, చమత్కారం, పండులోని సగభాగం అంటే చెక్క, పోక చెక్క, కలతనందిన మనస్సు, వడకు, విరహ వ్యథ, వేగముగా పోవునది, నిశ్చలమైనది, మెల్లగా పోవునది, వ్యాకులత్వం. ఇన్ని అర్థాలలో ప్రయోగాలున్నా జన వ్యవహారంలో మాత్రం ఆవేశంతో కూడుకున్న మానసిక స్థితిగానే భావించే పరిస్థితి ఉంది. ఉద్వేగం వల్ల ఏర్పడ్డ మానసిక స్థితి ఎవరిది అన్న ప్రశ్న వేసుకుంటే కొన్ని భావచిత్రాలు మనస్సులో మెదులుతాయి. స్తంభం నుండి వెలువడ్డ ఉగ్ర నరసింహమూర్తిని చూచిన వెంటనే హిరణ్యకశిపుడు ఆ స్వామిపైకి వెళతాడు. అది అతని ఉద్వేగస్థితి. ఉద్వేగం వల్ల మానసిక సంతులనం కోల్పోతాడు. చెక్కు చెదరని విధంగా ఉన్న నరసింహస్వామి ముందు నిలవలేకపోతాడు, బలైపోతాడు. అతని ఉద్వేగం అహంకారం వల్ల వచ్చింది. అన్యాయం, అక్రమం, అధర్మం అనే పదాలు అర్థాన్ని కోల్పోయాయి. విష్ణువెంత అన్న అహంకారం, దర్శనం తర్వాత ఏర్పడ్డ ఉద్వేగం ఉద్రేకం న్యాయాన్యాయ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేట్టు చేశాయి. శ్రీకృష్ణుని మంత్రాంగం సందర్భంలో భీముడు పొందిన ఉద్వేగం ధర్మబద్ధమైంది. ధర్మజాదులు శ్రీకృష్ణుణ్ణి రాయబారానికి పంపుతున్నారు. అది భీమునికి నచ్చలేదు. అయినా శ్రీకృష్ణుడు వెళ్ళి వచ్చాడు. వారు అంటే కౌరవులు రాజ్యభాగం ఇవ్వడానికి అనుకూలంగా లేరు అని చెప్పాడు. అప్పుడు భీముడు అన్న మాటలు ఉద్వేగభరితమైనవే. త్రాటం గట్టిరి, నీట నెట్టిరి, విషాక్తం అన్నం ఉనివెట్టిరి, ఏ చేటును వాటిలకునికి కష్టపడి కాశీయాత్ర కంపించిరి, అచ్చోటను కొంపకు నిప్పువెట్టిరి, అడవులు చుట్టించిరి, ఆ సాధ్విక పాటలు గూర్చిరి, భాగమీయమనిరి, అబ్బా ఎంత సౌభ్రాత్రమో అంటాడు భీముడు. ఆహా ఎంత సోదర ప్రేమ, ఎన్ని మంచి పనులు చేశారన్నాడు ఉద్వేగంతో వ్యంగ్యంగా. ధర్మానికి కట్టుబడి అధర్మాన్ని ఎదిరించి నిలిచినప్పుడు కలిగిన ఆవేశమే ఉద్వేగం. నిజానికి ఉత్ అంటే ఎగసిపడు, వేగం అంటే మెల్లగా అన్నదానికి వ్యతిరేకం. ఉద్యమం ఉద్యమం అయ్యింది. ఎగసిపడుతూనే నియమబద్ధంగా కొనసాగించడం అన్నమాట ఉద్యమం అంటే. ఇదే భీముడు ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో పలికిన మాటలు ప్రతిజ్ఞలుగా ప్రచారమైనవి. కాని ఆ వాక్యాలన్నీ ఉద్వేగభరితాలే. ధారుని రాజ్యసంపదమదమ్మున కోమలి కృష్ణజూచి అన్న పద్యంలో సుయోధనుని తొడలు విరగగొడతాడని అంటాడు భీముడు. అదేవిధంగా కురువృద్ధులు గురువృద్ధులు చూచుచుండగా మదోద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన కలుం దుశ్శాసనం సంవరిస్తానంటాడు భీముడు. ఈ రెండు ప్రతిజ్ఞలు ఉద్వేగభరితాలే. ఉద్వేగంతో పలికినవే అయినా నిండు సభలో అపూర్వ సంయమనంతో కూడుకున్న వాక్యాలివి. నిజం చెప్పాలంటే నాటి కురుసభ ఉద్వేగభరితమైంది. ఆ ఉద్వేగం ఆవేదనకు లోను చేసి భీష్మ ద్రోణ విదుర కృపాచార్యాదులకు నోట మాట రాకుండా చేసింది. మహాభారతంలో కీచకుని అంటే సింహబలుని ప్రవర్తనతో ఉద్వేగానికి గురైన ద్రౌపది మాటలు చరిత్ర మర్చిపోదు. దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురద్ గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్. ఉద్వేగంతో వచ్చిన మాటలు ఈ విధంగానే ఉంటాయి ద్రౌపది నోట. ఈ సందర్భంలో ద్రౌపదీదేవి వీరనారిగా కనిపిస్తుంది. పాండవులను యుద్ధానికి ప్రేరేపించడంలోనూ, సంధి సంప్రదింపులు సందర్భంలోనూ ఆమె పలికిన మాటలు సత్య సంశోభితాలు, ఉద్వేగ సంభరితాలు. అయితే నిత్య జీవితంలో ధర్మరక్షణలో ఉద్వేగం మంచి పనులు వేగంగా చేయడానికి దోహదం చేస్తుంది. మనోనిగ్రహం లేకపోతే ఉద్వేగం అనర్థాలకు దారితీస్తుంది. ఉద్వేగం, ఉద్యమం, ఆవేశం, ఆగ్రహం అనే ఈ మనోభావాలను, ఈ చిత్తవృత్తులను సాధన

0: ద్వారా, సంయమనం ద్వారా ధర్మపథాన నడిపిస్తే అన్ని విజయాలే సాధించగలుగుతాం, సత్ఫలితాలు పొందగలుగుతాం.
1: ఉద్వేగం, డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కవి దేశరాజు గారి స్వీయ కవిత వింటారు. 9:30 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారితో సంభాషణ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి భక్తిరంజనీ కార్యక్రమంలో శ్రీవెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వింటారు.

ప్రపద్యే పార్థాయ తత్సభిషదారథినా స్వదరణం వ్రజేతి భూజాపి మహి.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు రైతు సోదరుల కోసం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన విందాం.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో రెట్టింపు ఆదాయానికి మలబారు వేప సాగు, ఈ అంశంపై రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు రైతు సోదరులకు అందిస్తున్న వివరాలు వింటారు.
2: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు రైతుల కోసం రెట్టింపు ఆదాయానికై మలబారు వేపను సాగు చేసుకోమంటున్నారు శాస్త్రవేత్తలు. మలబారు వేపను సాగు చేసుకొని చక్కటి ఆదాయాన్ని పొందాలని సూచిస్తున్నారు. రెట్టింపు ఆదాయము ప్రస్తుత నినాదం. చిన్న సన్నకారు భూకమతాలలో అదనపు ఆదాయం తీసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, ఏకకాలంలో ఉన్న కమతములో ఎక్కువ పంటలు సాగు చేయడం, ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని అదనపు ఆదాయం పొందటం ప్రధానమైన అంశం. అందుకు తక్కువ శ్రమతో కూడిన కలప పంట మలబారు వేప సాగు. సాధారణంగా అడవిలో వచ్చే కలపను ఇంటి నిర్మాణముతో పాటు ఫర్నిచర్ తయారీకి ఒకప్పుడు వినియోగించుకునేవారు. కానీ కాలక్రమేణా అలాంటి కలప అందుబాటులో లేకపోవడంతో మలబారు వేపకి మంచి డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మలబారు వేప సాగు పెరగాల్సిన అవసరము ఉంది. మలబారు వేపకి ఈ మధ్యకాలంలో మంచి డిమాండు ఉంది. ఇందుకు కారణం వీటితో తయారు చేసే పేపర్, ప్లైవుడ్ సంస్థలకు ఈ కలప అవసరం బాగా పెరిగింది. కానీ డిమాండ్ మేరకు మన రాష్ట్ర రైతులు సాగు చేసే స్థాయిలో లేరు. ఈ కలప పంట చాలా తక్కువ శ్రమతో సాగు చేసుకునే అవకాశం ఉంది. మార్కెటింగ్ విషయానికి వస్తే 8,000 టన్నులైనా అమ్మటానికి వీలుంది. 3-4 సంవత్సరాల వయసు గల చెట్లని పేపర్ ఇండస్ట్రీ కొనడం జరుగుతుంది. అదేవిధంగా ప్లైవుడ్ కొరకు సెంచరీ ప్లై, అంబీ ప్లై, హన్స్ ప్లై వంటి సంస్థలు 6-7 సంవత్సరాల వయసు గల చెట్ల కలపను కొనడం జరుగుతుంది. కావున రైతులందరూ ఈ పంట సాగు వివరాలు తెలుసుకోవడం చాలా మంచిది. సమయానికి కొమ్మ కత్తిరింపులు, నీటి తడులు ఇచ్చుకోవడం, సేంద్రియ ఎరువుల వాడకం, డ్రిప్పు పెట్టుకోవడంతో పాటు ఆదాయము సులభమవుతుంది. ఈ చెట్లు పెంచడం వలన కార్బన్ డయాక్సైడ్ని తగ్గిస్తుంది, గాలిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. మలబారు వేపకి సరైన నిర్ధారిత ధర ఉంటుంది. మధ్యలో అంతర పంటలు కూడా వేసుకోవడం మూలంగా ఆదాయం లభిస్తుంది. అంతేకాకుండా మలబారు వేప రిటర్న్ పంటగా కూడా వస్తుంది. కోత అనంతరం వచ్చిన పిలకల్లో ఒకటి మంచిది ఉండనిచ్చి మిగిలినవి తీసివేయాలి.

సూచించిన ఎరువులను వేసుకోవాలి. మలబార్ వేప స్థానికంగా దక్షిణ భారతదేశానికి చెందిన చెట్టు. ఈ చెట్టు సుమారుగా 35-40 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రస్తుతానికి మలబార్ వేప తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి పలు ప్రాంతాలలో రైతులు సాగు చేస్తున్నారు. మలబారు వేప ముఖ్యంగా సగటు వర్షపాతం 650 నుండి 1000 మిల్లీమీటర్లు ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. మొక్క పెరుగుదలకి 25 నుండి 35 సెంటీమీటర్లు ఉష్ణోగ్రతలు చాలా అనుకూలము. 45 సెంటీమీటర్లు అధిక ఉష్ణోగ్రతలు 3 నుండి 4 అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా తట్టుకోగలదు. పెరుగుదలకు ఎక్కువ సూర్యరశ్మి అవసరమే అయినా మధ్యస్థ కాంతిలో కూడా పెరగగలదు. లేత మొక్కలు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు. అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. మురుగునీరు పోవు సౌకర్యం గల ఎర్ర నేలలు, నల్ల భూములు అనుకూలం. ఒండ్రు ఇసుక గరప నేలలో కూడా పెరుగుతుంది. మొక్క ఎదుగుదలకి ఆమ్ల స్వభావం 5.5 నుండి 7.5 వరకు అనుకూలం. నేలలోతు 1.5 మీటర్లు అనుకూలం. ఈ చెట్టు ముఖ్యంగా భూమిలోని సారాన్ని తీసేయదు. ఎంత పోషకాలు కావాలో అంతే తీసుకుంటుంది. ఇందులో వేరు పైనే ఉంటుంది, ఎక్కువ లోతుకి పోదు. అంతర్కృషి చేసినప్పుడు, అంతరపంటలు వేసినప్పుడు ఎక్కువ దున్నకూడదు. గడ్డిపోయేలా 5-6 ఇంచుల లోతుకి దున్నుకోవాలి. అంతర పంటలు వేయని పక్షంలో భూమిలో సారాన్ని పెంచాలంటే తొలకరి వర్షాలకు జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చి రొట్టె ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. పూతకు ముందుగా పచ్చి రొట్టె పంటను భూమిలో కలియ దున్నినట్లయితే భూసారం, ముఖ్యంగా అంతర పంటలుగా వేసుకునే పంట నత్రజనిని స్థిరీకరించేదే ఉండాలి. అంటే అపరాలు, కంది, పెసర, మినుము, బొబ్బర వంటి పంటలు అంతర పంటలుగా వేసుకోవడం వల్ల భూసారం పెరగడంతో పాటు అదనపు ఆదాయాన్ని రైతు తీసుకోవడానికి వీలవుతుంది. ఈ అంతర పంటల్ని 3 సంవత్సరాలు మాత్రమే వేసుకోగలుగుతారు. 4వ సంవత్సరం నుండి చెట్ల యొక్క నీడ ఉంటుంది కాబట్టి నీడలో పెరిగే కొత్తిమీర, టమోటా వంటి పంటలు వేసుకోవడం మంచిది. అంతర పంటల మూలంగా గడ్డి కూడా పెరగకుండా ఉంటుంది. గతంలో వర్షాలు ఎక్కువ, భూమిలో సారం కూడా ఎక్కువ, అనుకూల వాతావరణం ఉండడం వల్ల ఏ ఖాళీ స్థలములో చూసినా నేరేడు, మారేడు, రావి, జమ్మి, తుమ్మ, వేప, చింత లాంటివి కనిపించేవి, కలపను ఇచ్చేవి. కానీ ప్రస్తుతం అడవులు అంతరించిపోవడం వల్ల, వర్షాలు రాకపోవడం వల్ల పచ్చదనం తగ్గిపోయింది. భూమిలో వేడి పెరగటం, నీరు తగ్గిపోవడం లాంటి పరిస్థితులలో కలప పరిశ్రమకు తప్పకుండా రైతులు పండించిన చెట్లనే వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంచాలంటే నీళ్ల సమస్య, కమతం సమస్య. ఇలాంటి పరిస్థితులలో తెలంగాణలో వరి ఎక్కువ కమతాలలో సాగు అవుతున్నందున గట్ల వెంబడి కూడా ప్రతి ఒక్క రైతు 100 చెట్లు పెట్టుకున్నట్లయితే రైతుకి అదనపు ఆదాయం చేకూరడంతో పాటు కలప అందుబాటులోకి వస్తుంది. లేత చెట్ల నుండి కాకుండా ముదిరిన చెట్ల నుండి వచ్చే కలప అధిక బరువునిస్తుంది. ఈ మలబారు వేప చెట్టు 2 సంవత్సరాలలో ఎత్తుగా పెరుగుతుంది. 4 సంవత్సరాల వరకు లావు పెరుగుతూ ఉంటుంది. అదే 5వ సంవత్సరం నుండి బరువు పెరుగుతూ ఉంటుంది. 3-4 సంవత్సరాల కాలంలో కోత తీసుకుంటే సరైన బరువు రాదు. బరువు తగ్గిందంటే సరైన ధర రాదు. కాబట్టి 5 సంవత్సరాలు పెంచి 6-7 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఎక్కువ బరువు పెరుగుతుంది. ఇంకా బాగా పెరగటం మూలంగా ఉత్తమమైన ఫర్నిచర్కి వినియోగిస్తారు. ఒక్కో చెట్టు కనీసం 24 అడుగులు వస్తుంది. 8 అడుగులకు ఒక కటింగ్ లేదా 4 అడుగులకి చేస్తారు. అంటే 24 అడుగుల వరకు చెట్టు నిటారుగా పెరిగితేనే కనీసం లాభదాయకంగా ఉంటుంది. 20 లేదా 18 అడుగులు వస్తే తక్కువ కటింగ్లు వస్తాయి, తక్కువ ఆదాయం వస్తుంది. అంటే కటింగ్ మోతాదు పై భాగాన్ని చాలా తక్కువకి తీసుకుంటారు. ఏదైనా కనీసం 4 అడుగుల కటింగ్ వస్తేనే దానిని తూకం వేయడం జరుగుతుంది. పై భాగాలను పక్కన పెట్టడం కానీ తక్కువ ధరకి తీసుకోవడం కానీ జరుగుతుంది. మొదట 6 సంవత్సరాలకు ఒకసారి కటింగ్ తీసుకున్న తర్వాత కింద మొద్దుని వదిలేయాలి. వదిలిన ఈ భాగం నుండి పిలకలు వస్తాయి. మంచి పిలకను ఒక దారిని ఉంచి మిగిలినవి తీసేయాలి. ఈ ఉంచిన పిలక ముందు 6 సంవత్సరాలు పెరిగిన దానికన్నా త్వరగా లావుగా పెరుగుతుంది. మళ్లీ 6 సంవత్సరాల తర్వాత దీనిని కటింగ్ తీసుకోవచ్చు. ఒక్కో చెట్టు సుమారుగా 500 నుండి 1000 కిలోల బరువునిస్తుంది. కాబట్టి ఎకరానికి 400 మొక్కలు పెట్టుకున్నట్లయితే కనీసం దిగుబడి 200 టన్నులు

0: వస్తుంది. 6 సంవత్సరాల తర్వాత కటింగ్ తీసుకున్నట్లయితే ఈ దిగుబడి వస్తుంది. తర్వాత చెట్టు ఇంకా బరువు పెరుగుతుంది, కాబట్టి ఇంకా ఎక్కువ ధర పలుకుతుంది. ప్లైవుడ్ కంపెనీలకు సుమారుగా రోజుకి 300 నుండి 400 టన్నుల కలప అవసరం ఉంటుంది. మలబార్ వేప నుండి వచ్చే ప్లైవుడ్ నాణ్యత బాగా ఉంటుంది. మలబారు సాగు రైతులకి అంత శ్రమ ఉండదు. అందుకని సాధారణ పంటల కన్నా మలబారు సాగుతో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సాధ్యమవుతుంది. కూలీల కొరత అధిగమించడం మాత్రమే కాకుండా అదనపు ఆదాయము చేకూరుతుంది.
1: రెట్టింపు ఆదాయానికి మలబారు వేప సాగు అంశంపై రైతు సోదరులకు సూచనలు విన్నారు. ఆకాశవాణి సమయం 6:40 కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్టంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని వచ్చే నెల 2వ తేదీకి అనకాపల్లి వరకు తీసుకువెళ్లి జలహారతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది విశాఖపట్టణం వరకు గోదావరి జలాలు తరలిస్తామని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై స్పందిస్తూ బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం ఒక చట్టపరమైన రక్షణగా పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ప్రజల నుంచి సహజంగానే సానుకూల స్పందన వస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. పోర్టుకు అనుసంధానంగా జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతోందని తెలిపారు. శ్రీకాకుళంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బీచ్ శాండ్ మైనింగ్ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందని వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నేరడి ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం హర్షణీయమని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే సమీప ప్రాంతాల ప్రజలకు సాగు తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని పేర్కొంటూ
1: మా తాలూకా నమ్మకం ఏంటంటే ప్రజలు మాతో ఉన్నారనేది బలమైనటువంటి నమ్మకం మాకుంది కాబట్టి ఏ స్పీడ్తోనైతే 2 సంవత్సరాల్లో కార్యక్రమాలు చేశామో ఆ స్పీడ్ని మరింత పెంచుకుంటూ ముందుకు వెళ్లి రాష్ట్రాన్ని 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది మా లక్ష్యం. అది చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మేము చేసుకుని ముందుకెళ్తాం.
0: రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్ట్రంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయితీ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని అన్నారు. తక్కువ ధరతో నాణ్యమైన యంత్రాలు పరికరాలు పంపిణీ చేసే కంపెనీల జాబితాను రూపొందించాలని సూచించారు. అనంతరం యాంత్రీకరణ పథకంలో సరసమైన ధరలకు ఇచ్చే పరికరాలను ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 31న మార్కాపురం జిల్లా వెలిగొండలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామితో కలిసి నిన్న పరిశీలించారు. మార్కాపురం జిల్లాలోని గంటావాణిపల్లి వద్ద క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి జలహారతి సమర్పించే ప్రాంతం పైలాన్ వద్ద చేపడుతున్న పనులను పరిశీలించి అధికారులు

0: లకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 40 రోజుల్లో 680 కోట్ల రూపాయలు, మొదటి విడతగా 318 కోట్ల రూపాయలు, రెండవ విడతగా 200 కోట్ల రూపాయలు, మూడవ విడతగా 250 కోట్ల రూపాయలు. ఈ రకంగా 3 విడతలు నిర్వాసితులకి అందజేసిందేంటి కూటమి ప్రభుత్వం. ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ ప్రాజెక్టుకి త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అంతే ముఖ్యమనేటువంటి ఉద్దేశం. 11 ముంపు గ్రామాలు కూడా 11 కమిటీలు వేయడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగర శివారు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఇతర అధికారులతో కేంద్ర మంత్రి నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈ అంశంపై మంత్రి నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా 6 వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తప్పనిసరిగా సంబంధిత వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లకు తరలించాలని మంత్రి స్పష్టం చేశారు. తెలుగు భాషను పరిరక్షించి ఆ భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసే ఉద్దేశంతో ఈరోజు తెలుగు భాష దినోత్సవం నిర్వహిస్తున్నారు. తెలుగు వ్యావహారిక భాషోద్యమకర్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వాడుక భాషకు పట్టం కట్టిన గిడుగు రామమూర్తి పంతులు శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం పర్వతాలపేటలో 1863వ సంవత్సరం ఆగస్టు 29వ తేదీన జన్మించారు. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారిక భాషలో ఉన్న చక్కదనాన్ని సౌలభ్యాన్ని తెలియచెప్పారు. బహుభాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు 1940వ సంవత్సరం జనవరి 22వ తేదీన తన 76వ ఏట తుదిశ్వాస విడిచారు. ఉత్తరాంధ్రకు సాగు తాగునీటి అవసరాలు తీర్చే పోలవరం ఎడమ కాలువ ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. పాయకారావుపేటలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, పోలవరం ఎడమ కాలువను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెల 2వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో జలహారతి కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీరాలపై ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.

0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్టంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. 10 టన్మితం మానవీయ సహాయ్యేన సహ తృతీయం విమానయానం కాఠ్మాండునగరం ప్రతి ప్రస్థితం. ఆకస్మిక్ జలాప్లావనేన ప్రభావితస్య నేపాలదేశస్య కృతే భారతం మానవీయ సహాయం ప్రవర్తితమస్తి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సామాజికాంతర్జాలీయే పటలె ఏతత్ సూచితవాన్. మంత్రి అవదత్ యత్ సహాయార్థం పోర్టబుల్ జనరేటర్ సెట్, డిగ్నిటీ కిట్స్, భోజ్య పదార్థాః, జలశుద్ధీకరణాయ ఔషధయశ్చ సంతి. డాక్టర్ జయశంకరః అవదత్ యత్ టనల ఉద్ధార కార్యార్థం చికిత్సకానాం పరాచికిత్సకానాం దళస్య చ 11 సదస్యాః అపి సంతి. సహ నేపాలస్య వర్తమాన సహాయోద్ధార కార్యయోః చ ప్రయత్నానాం కృతే భారతస్య సమర్థనం పునః ప్రతిపాదితవాన్. అత్రాంతరె నేపాల తిబ్బతయోః వినాశకారి ఆకస్మిక్ జలాప్లావనేన మృతకానాం సంఖ్య 57.5% యావత్ వర్ధితా. ప్రాయః 1.5 సహస్రం యావత్ జనాః అధునాపి లుప్తాః సంతి. ఉద్ధారదళాని నదీతీరేషు జీవితానాం కృతే పృథక్ పృథక్ నివాసస్థానాని అధః ప్రవహితాని శవాని చ అన్వేషయంతి. దక్షిణపశ్చిమచీనదేశే 1.5 తీవ్రతాయుక్తస్య భూకంపస్యానంతరం అధికారిణః 800+ జనాన్ ప్రభావితమండలేభ్యః నిష్కాసయన్ నూతనాః సంచేతనాః చ దత్తవంతః, యేన ఇతోపి జలాప్లావనస్య ఆశంకా వర్ధితా. భారతేన ప్రముఖం ఉద్ధారకార్యం ఉపశమనకార్యం చ సమారబ్ధం. విదేశమంత్రాలయః అవదత్ యత్ బుధవాసరే ఆకస్మిక్ జలాప్లావన దుర్ఘటనాయాః అనంతరం 20+ యావత్ భారతీయాః నాగరికాః సంపర్కహీనాః సంతి అథవా లుప్తాః సంతి ఇతి కథ్యతే. విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జయసవాలః అవదత్ యత్ అన్యరాష్ట్రాణాం భారతీయమూలనివాసినః ప్రాయః 100 యావత్ జనాః అపి సంపర్కరహితరూపేణ ఏవ తిష్ఠంతి. ह्यः नवदिल्ल्यां प्रसारमाध्यमान् सम्बोधयन् श्रीजायसवालः अवदत् यत् त्रिशूली वन जलविद्युत् परियोजनायां कार्यं कुर्वन्तः 63 भारतीयाः नागरिकाः प्रभावितक्षेत्रात् रक्षिताः. श्रीजायसवालः प्रसारमाध्यमैः सूचितवान् यत् जलाप्लावितक्षेत्रात् काठ्माण्डुनगरं प्राप्तवन्तः तमिल्नाडुराज्यात् 21 भारतीयाः नागरिकाः ह्यः नवदिल्ल्याम् आगतवन्तः. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః నవదిల్ల్యాం నేపాలదేశాత్ విమోచితాన్ తమిళనాడురాజ్యస్య 21 తీర్థయాత్రిభిః సహ మిలితవాన్. పశ్చాత్ ప్రసారమాధ్యమైః సహ వార్తాలాపం కురవన్ సహ నేపాలసర్వకారస్య తస్య సేనాయాః చ ఉద్ధారప్రయాసానాం కృతి ధన్యవాదం ప్రదత్తవాన్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్యారభ్య ద్విదివసీయ ఉజ్బెకిస్తాన్ దేశస్య యాత్రాయాం భవిష్యతి. ప్రధానమంత్రి ఉజ్బెకిస్తానస్య రాష్ట్రపతేః షవకత్ మిర్జియోయేవ్ ఇత్యస్యామంత్రణే తాషకందనగరం గమిష్యతి. యాత్రావధౌ ప్రధానమంత్రి మోదీ రాష్ట్రపతినా మిర్జియోయేవ్ ఇత్యనేన సహ ప్రతినిధిమండలస్తరీయాం వార్తాం కరిష్యతి. అస్యాః వార్తాయాః ఉద్దేశ్యం ద్వయోః దేశయోః రణనీతికసహమతిం ఇతోపి సుదృఢీకరణం అస్తి. उपराष्ट्रपतिः सीपी राधाकृष्णनवर्यः अद्यारभ्य तमिलनाडु कर्नाटक केरल

0: त्रीणि शून्यम् इत्यङ्कैः पराजित्य बुडापेस्ट ओपन कॉपर टूर इति उपाधिम् अवाप्नोत् इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. నిర్మల్ జిల్లా సమాచార సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ జి సాయన్న.
2: నిర్మల్ జిల్లాలోని ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికబద్దంగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. జిల్లాలోని ప్రాజెక్టుల నీటిమట్టం, సాగునీటి లభ్యత, పంటల సాగు, పంట మార్పిడి విధానాలు తదితర అంశాలపై నిర్వహించిన ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశం నిర్వహించారు. ఎల్లీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు కార్యాచరణతో సాగునీటి నిర్వహణ చేపడుతున్నామని తెలియజేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని భవిష్యత్తు అవసరాలు, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వినియోగిస్తామని తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా జిల్లాలు సుమారు 35,000 ఎకరాలకు, కడెం ప్రాజెక్టు ద్వారా 6,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని అన్నారు. గ్రామ సభల ద్వారా ప్రస్తుత పరిస్థితులను రైతులకు వివరించి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఇంకా స్వల్పకాలిక పంటలు సాగు చేసుకునేందుకు సమయం ఉన్నందున రైతులు కంది పంట వంటి ఆరు తడి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాల లభ్యత తగ్గి బోర్బావులపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగయ్యే ఆరు తడి పంటలను సాగు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా దొంగతనాలు, ఇతర నేరాలు అరికట్టడానికి ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటల పాటు వారిపై నిఘా ఉంచినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలియజేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఉపాధి కోసం వచ్చిన వారిలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఆలయాల్లో దొంగతనాలు జరిగినట్లయితే వెంటనే సంబంధిత ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి రాజేందర్ అన్నారు. జిల్లాలో ఉన్న మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు, ఆశా కార్యకర్తలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సీజన్లో టైఫాయిడ్, మలేరియా, డయేరియా, వైరల్ జ్వరాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున వాటికి అవసరమైన అన్ని మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రతి ఒక్కరూ, పిల్లలు పుట్టినరోజు, వివాహ దినోత్సవం రోజున చెట్లు నాటాలని బాసర చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ అధికారి అపర్ణ అన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లీ గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భౌగోళికంగా అటవీ ప్రాంతం 33% ఉండాలని, అప్పుడే పర్యావరణం సాధ్యమవుతుందని అన్నారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ను వాడకుండా ఉండి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలని కోరారు. విద్యార్థులు చిన్ననాటి నుండి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భావితరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందజేయాలని అన్నారు. నిర్మల్ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి రాతోడ్ రమేష్ తెలిపారు. జిల్లాలో 3 నియోజకవర్గాల్లో 7,55,344 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరందరికీ ఎన్యూమరేషన్ పత్రాలు అందినట్లు చెప్పారు. అందులో నుంచి 6,42,174 మంది ఎన్యూమరేషన్ పత్రాలు అందించారని, వీరందరినీ ఓటరు జాబితాలో చేర్చినట్లు పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి ఇవ్వని 1,13,170 మంది అన్కలెక్టెడ్ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. వీరందరికీ అక్టోబర్ 13వ తేదీ వరకు ఎన్నికల సంఘం గుర్తించిన ఆధారాలు చూపిస్తే మళ్లీ ఓటరు జాబితాలో చేరుస్తామని చెప్పారు. వీరందరినీ ఓటు నుంచి తొలగించినట్లు కాదని, పూర్తి విచారణ చేసిన తర్వాత తుది జాబితా ప్రకటిస్తామని చెప్పారు. నిర్మల్ జిల్లాలో భూముల సర్వే ప్రక్రియను పగడ్బందీగా చేపట్టాలని అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ సర్వే రికార్డు అధికారి నరసింహమూర్తి అన్నారు. భూముల డిజిటల్ సర్వేపై జిల్లాలోని సర్వేయర్లకు అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన భూముల సర్వే, చేయాల్సిన సర్వే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రెవెన్యూ మ్యాప్లు లేని గ్రామాల ఇబ్బందులు తొలగించేందుకు చేపట్టిన సర్వేను గడువులోగా పూర్తి చేయాలని చెప్పారు. సర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపట్టాలని చెప్పారు. అధునాతన పరికరాల ద్వారా సర్వే నిర్వహణ సులభంగా, ఖచ్చితత్వంతో ఉంటుందని అన్నారు. ప్రణాళిక ప్రకారం సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. సర్వే నిర్వహణకు సంబంధించి నూతన ల్యాప్టాప్లు సర్వేయర్లకు అందజేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూనే గ్రామాలు అభివృద్ది చెందుతాయని రాష్ట పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ అన్నారు. ఇటీవల నిర్మల్ జిల్లాలో పర్యటించి పలు గ్రామాల్లో అభివృద్ది పనులను పరిశీలించారు. గ్రామాల్లో తడి, పొడి చెత్త నిర్వహణ పగడబందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. గ్రామ అభివృద్దిలో ప్రజల భాగస్వామ్యమే కీలకమని, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
1: నిర్మల్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ జి సాయన్న. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. నేపాల్ టిబెట్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579కి పెరిగింది. 1924 మంది గల్లంతయ్యారు. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్లో పర్యటించడం ఇది 4వ సారి. తన 2 రోజుల పర్యటనలో భాగంగా భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మోదీ అధ్యక్షుడు మిర్జియోవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె G20 ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనడంతో పాటు పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు CEOలు, వ్యాపార నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. కెనడాలో జరిగిన తొలి భారత్ కెనడా ఆర్థిక ద్రవ్య చర్చల్లో పాల్గొన్న 3 రోజుల పర్యటన అనంతరం సీతారామన్ గురువారం చికాగోకు చేరుకున్నారు. చికాగోలో మంత్రి ప్రముఖ పెట్టుబడిదారుతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రైవేట్ రంగంలోని ప్రముఖ CEOలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో సమావేశమవుతారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే అంశాలపై ఈ చర్చలు కేంద్రీకృతం కానున్నాయి. బుధవారం జరిగిన ఆకస్మిక వరదల వల్ల 320 మంది భారత పౌరులు ఇప్పటికీ ఆచూక లేకపోవడం లేదా గల్లంత కావడం జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇతర దేశాల పౌరసత్వం కలిగిన భారత సంతతికి చెందిన సుమారు 100 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియట్లేదని చెప్పారు. త్రిశూలి 1 జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారత పౌరులను నేపాల్ సైనికులు రక్షించినట్లు ఆయన తెలిపారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారత పౌరులు భూమార్గం ద్వారా సురక్షితంగా నేపాల్ చేరుకున్నారని, వారిని స్వదేశాన్ని రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జైస్వాల్ చెప్పారు.
1: 21 Indian nationals who had yesterday arrived in Kathmandu from the area that was affected by this flood. They have today landed in Delhi. These 21 Indian nationals, they are from Tamil Nadu and they arrived by Indigo flight which just landed in Delhi. Yesterday, our ambassador had met them in Kathmandu and inquired about their well-being.
0: Kaga 10 tannula manavata sahayanto 3rd vimanam Kathmandu ku bayalderindi. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ విషయాన్ని ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలియజేశారు. ఈ సహాయంలో పోర్టబుల్ జనరేటర్ సెట్లు, డిగ్నిటీ కిట్లు, ఆహార ప్యాకెట్లు, నీటి శుద్ధి మాత్రలు ఉన్నాయని తెలిపారు. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రెస్క్యూ ప్రయత్నాలకు భారత్ తన మద్దతు కొనసాగిస్తుందని డాక్టర్ జయశంకర్ పునరుద్ఘాటించారు. అంతకుముందు భారత్ 2 విమానాల్లో 48 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామాగ్రిని పంపింది. ఇదిలా ఉండగా నేపాల్ నుంచి క్షేమంగా దేశానికి చేరిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికుల బృందాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రక్షణ చర్యలకు గాను నేపాల్ ప్రభుత్వానికి, దాని సైన్యానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
2: Nepal army which made this great effort to get them out of that very difficult place where they were. So right now our effort is on supporting Nepal in the relief, in the rescue of people. So even today I spoke in the morning to the Nepal foreign minister. We have given them range of support offers.
0: China vaipu chikkukunna sumaru 400 mandi భారత పౌరులు సురక్షితంగా ఉన్నారని, వారి కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారని జైస్వాల్ తెలిపారు. వారిని మన దేశానికి రప్పించడానికి బీజింగ్లోని భారత రాయభార కార్యాలయం, స్థానిక అధికారులు ఆ బృందాలకు నేతృత్వం వహిస్తున్నారు. ట్రావెల్

0: ఏజెంట్లతో సమన్వయం చేస్తున్నారని తెలిపారు. నేపాల్ అభ్యర్థన మేరకు భారత్ ఒక టన్నెల్ రెస్క్యూ బృందాన్ని పంపిస్తోందని జైస్వాల్ తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రభుత్వం ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిందని, అది నిరంతరం పనిచేస్తోందని జైస్వాల్ తెలిపారు. కాఠ్మండ్ బీజింగ్లోని భారత రాయబార కార్యాలయాలు కూడా 24/7 హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశాయని జైస్వాల్ అన్నారు.
1: Chinese side, we have 400 Indian nationals. They are safe. They have been in touch with their family because phones, etc., I'm told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that our embassy is running right now in Beijing.
0: కాగా నేపాల్ టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579 పెరిగింది. ఇంకా 1924 మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు నదీ తీరాల్లో, శివారు నివాస ప్రాంతాల్లో ప్రాణాలతో ఉన్న వారి కోసం, వరదల్లో కొట్టుకుపోయిన మృతదేశాల కోసం గాలిస్తున్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఒకే నెలలో పోగొట్టుకున్న లేదా అపహరణకు గురైన మొబైల్ హ్యాండ్సెట్లను రికవర్ చేసి చరిత్ర సృష్టించిన సంచార సాతి కార్యక్రమాన్ని కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా నిన్న కొనియాడారు. జూలై నెలలో 77692 మొబైల్ హ్యాండ్సెట్లను రికవర్ చేయడానికి సంచార సాతి కార్యక్రమం సహాయపడిందని ఆయన ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆగస్టు 21తో ముగిసిన వారాంతానికి దేశ విదేశీ మార్క నిల్వలు $12.4 బిలియన్ పెరిగి, US డాలర్లు పెరిగి రికార్డు స్థాయిలో $729.3 బిలియన్ చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఈ నిల్వల్లో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు ఈ వారంలో $9.4 బిలియన్ పెరిగి $591.3 బిలియన్ చేరుకోగా, బంగారు నిల్వలు $2.8 బిలియన్ పెరిగి $114.2 బిలియన్కి చేరుకున్నాయి. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు చక్కెర తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ మధ్యకాలంలో ఎక్స్ మిల్ చక్కెర ధరలు సుమారు 20% తగ్గాయని, రిటైల్ చక్కెర ధరలు కూడా తగ్గడం ప్రారంభించాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చక్కెర లభ్యత తగినంతగా ఉండటానికి దేశీయ మార్కెట్లో కృత్రిమ సరఫరా కొరత నివారించడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, రవాణాను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. చక్కెర సకాలంలో మార్కెట్కు చేరేలా చూసేందుకు ప్రస్తుతం ఉన్న నెలవారీ కోటా విధానం స్థాయిలో వచ్చే నెల నుంచి 15 రోజులకు ఒకసారి చక్కెర కేటాయింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈరోజు ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమ తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భవిష్యత్తులో చేపట్టే బంగారు గనుల తవ్వకం ప్రాజెక్టుల కోసం కర్ణాటక చెందిన హట్టి గోల్డ్ మైన్స్తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ఉండే అవకాశాలను పరిశీలించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో తన పర్యటనలో భాగంగా 2వ రోజు కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఉన్న హట్టి యూటీఐ బంగారు గన్లను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ సూచనలు చేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. నేపాల్ టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579 పెరిగింది. 1924 మంది గల్లంతయ్యారు. దేశంలో చక్కెర కొలత లేదని, సరసమైన ధరలకు తగినంతగా లభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు.

0: కావచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. మరి ఈనాటి కార్యక్రమంలోని అంశాలు: ముందుగా అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం గురించి వివరాలు, అనంతరం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కవి దేశరాజు గారి స్వీయ కవిత, ఈ రెండు కార్యక్రమాల అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన జీర్ణకోశ వ్యాధులకు యోగా చికిత్స, ఈ అంశంపై డాక్టర్ తెలికి కృష్ణమూర్తి గారితో పరిచయాలు ప్రసారమవుతాయి. మరి కార్యక్రమంలో ముందుగా విందాం అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం గురించి వివరాలు.

ప్రకృతి విపత్తులను ఎదుర్కోవాలంటే మన చేతుల్లో లేని పని కొన్ని సందర్భాల్లో మాత్రం. మానవ మేధస్సుతో అనేక విజయాలను సాధిస్తున్నాం, అలాగే కొన్ని ప్రమాదకర విపత్తులను కూడా ఎదుర్కొంటున్నాం. అలాంటివే అణుపరీక్షలు. మరి ఈరోజు అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం, ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ న్యూక్లియర్ టెస్ట్స్. ప్రతి సంవత్సరం ఆగస్టు 29 జరుపుకునే అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తుంది. అణుపరీక్షలు మానవజాతి భవిష్యత్తుకు ఎంతటి ప్రమాదకరమో గుర్తు చేస్తూ ఆయుధరహిత ప్రపంచం కోసం ఐక్యతను ప్రోత్సహించే రోజు ఇది. రెండు వేల 9 ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మానం ద్వారా ఈ దినోత్సవం ప్రకటించబడింది. దీని ప్రేరణ కజకిస్తాన్లోని సెమీపాలిటెన్స్క్ అణుపరీక్షల స్థలం మూసివేత. దశాబ్దాల పాటు అక్కడ జరిగిన అణుపరీక్షలు లక్షలాది ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ చారిత్రక సంఘటన అణుపరీక్షల నిలిపివేతకు ప్రపంచవ్యాప్తంగా ఒక చిహ్నంగా నిలిచింది. అణుపరీక్షలు కేవలం శాస్త్రీయ ప్రయోగాలు మాత్రమే కావండి, అవి ప్రజల జీవితం, భూమి, వాతావరణం, తరతరాల భవిష్యత్తుపై వినాశకర ప్రభావాలు చూపుతాయి. 1945 మొదటి అణుపరీక్ష జరిగినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా 2000 అణుపరీక్షలు జరిగాయి. వాటి ప్రభావం మరి ఏ విధంగా ఉందంటే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కనిపిస్తోంది. కిరణజన్య వ్యాధులు, పర్యావరణ నాశనం, భూభాగాల నివాసయోగ్యత కోల్పోవడం వంటివి వాటి వల్ల సంభవించిన సమస్యలు. అణుపరీక్షలు నిలిపివేయడం అణు ఆయుధాల వ్యాప్తిని అరికట్టే మొదటి అడుగు. కాంప్రిహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ 1996 రూపొందింపబడిన ఇది ఇంకా అమల్లోకి రాలేదు. అందువల్ల ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం మనకు గుర్తు చేస్తోంది. అణు ఆయుధాల నిర్మూలన మాత్రమే వాటి వినియోగం లేదా బెదిరింపులపై హామీ ఇవ్వడం లాంటివి. ప్రస్తుత కాలంలో ఉగ్రవాదం, భౌగోళిక ఉద్రిక్తతలు, భద్రతా సవాళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి సందేశం ప్రకారం అణుపరీక్షలు శక్తిని నిరూపించవు, అవి విశ్వాసాన్ని ఛిద్రం చేస్తాయి, ప్రపంచం మరో అణుపేలుడు చూడకూడదు. కావున ఈరోజు మనకు ఒక హెచ్చరిక, ఒక ఆశ. అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం మనకు శాంతి, భద్రత, అణు ఆయుధరహిత ప్రపంచం వైపు దారితీసేలా కలిసికట్టుగా కృషి చేయమని పిలుపునిస్తోంది. మన భవిష్యత్తు తరతరాల కోసం మనం కలిసికట్టుగా నిలబడి పోరాడదాం.

0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కవి దేశరాజు గారి స్వీయ కవిత.
5: తెలుగు ఒక భాష, ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది, కోట్ల మంది మాట్లాడే భాష తెలుగు. ఈ భాషకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ భాష నేపథ్యంలో ఎన్నో సంస్కృతులు, సంప్రదాయాలు ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు చాలామంది తెలుగు మాట్లాడడం తగ్గించేస్తున్నారు. ఇద్దరు తెలుగు వారు కలిసినా ఇంగ్లీష్లోనో హిందీలోనో మాట్లాడుకుంటున్నారు, తప్పితే తెలుగు వాడటం తగ్గిపోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే భవిష్యత్ తరాల పిల్లల విషయానికి వస్తే చుట్టూ ఉన్న నేపథ్యం వల్ల వాళ్ళకి తెలుగు మాట్లాడడం వచ్చినా చదవడం రావటం లేదు. దీంతో వాళ్ళు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు భాష ప్రాముఖ్యాన్ని, తెలుగు భాష ప్రశస్తిని అందరం ఒకసారి మననం చేసుకుని తెలుగు భాషని మరింత ముందుకు తీసుకెళ్లడానికి వీలుగా మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఈ తెలుగు భాష దినోత్సవం ఆగస్టు 29వ తేదీన గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతిని పురస్కరించుకుని ఈ తెలుగు భాషా దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. గ్రాంధిక భాషా పట్టు నుంచి తెలుగు భాషను విడిపించి సామాన్యులకు అర్థమయ్యేలా వ్యవహారిక భాష, అంటే మాట్లాడే భాషను ఉద్యమంగా తీసుకువచ్చి ప్రజలకు చేరువ చేసిన వ్యక్తి గిడుగు రామమూర్తి పంతులు గారు. మన మాతృభాష గొప్పదనాన్ని, దాన్ని ప్రాచీనతను, తెలుగు భాషలో ఉన్న సాహిత్య సంపదను భావితరాలకు అందించడానికి ఈ తెలుగు భాషా దినోత్సవం అనేది ఉపయోగపడుతుంది. రోజు రోజుకు కనుమరుగవుతున్న మాతృభాషను కాపాడుకుని దానిని వినియోగించాల్సిన అవసరాన్ని భవిష్యత్ తరాల్లో కలిగించడానికి ఈ భాషా దినోత్సవం అనేది మనకి దోహదం చేస్తుంది. ఈ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను, గొప్పదనాన్ని తెలియజేసే ఒక కవిత వినిపిస్తాను. కవిత శీర్షిక తేటగీతి. అమృతపు ఊటల తేనె చినుకు, అందాల నడకల అమ్మ పలుకు, పరభాషల నడుమ పసిడి వెలుగు, జగతిలో మెరిసేటి మన తెలుగు. ఎర్రనాతికనల కావ్యధార, పోతన భక్తి పద్యాల తేనె లూర, అన్నమయ్య కీర్తనల మేలు కొలుపు, త్యాగయ్య స్వరాల దివ్య మెరుపు. అజంతాల అందం చిందేటి భాష, ఎల్లల్లేని ఎల్లోరాల విజిగేష, రాయల అష్టదిగ్గజ కవన విన్యాసం, కాకతీయుల కిరీటపు దివ్య ప్రకాశం. నన్నయ్య ఆదికావ్యపు సొగసు, శ్రీనాథుని ప్రబంధ రసాల యశస్సు, గురజాడ పూర్ణమ్మ పుత్తడి వెలుగు, కందుకూరి సంస్కరణల శోభగు, గొడుగు విప్పిన గిడుగు వాడకం, విశ్వనాథ విడువని కల్పవృక్ష వైభవం, శ్రీశ్రీ సంధించిన వచన రణ నినాదం, శ్రీకాకుళం రగిల్చిన తక్షణ చైతన్యం, అచ్చ తెలుగు నుడికారాల అందాల తోట, సామెతల పుడుపు కథల విజ్ఞాన బాట, దేశ భాషలందు తెలుగు లెస్సగా అలరారి, భారత శిగలో మొదుగుదండై చేరి, కార్యాకరణ వ్యాకరణ వివక్తులతో, ప్రాంతీయ మాండలికాల మైత్రితో, మత్యేభ శార్ధూలాలనే బంధించు చెందోరీతి, తెలుగు ఒక తేటగీతి, పదములొత్తుదాం బంటూరీతి.
0: కవి దేశరాజు గారి స్వీయ కవితతో కడుపు నిండిపోయింది కదండి. ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక వాణిజ్య ప్రకటన.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి.

0: వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కవి దేశరాజు గారి స్వీయ కవిత విన్నారు. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆరోగ్య జీవనం శీర్షికన జీర్ణకోశ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకి యోగా చికిత్స. ఈ అంశంపై డాక్టర్ తెలికి కృష్ణమూర్తి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ఉదర సంబంధ వ్యాధుల్లో ఈ డైజెషన్ కి సంబంధించిన విషయంలో యోగా ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి ప్రముఖ నేచురోపతి వైద్య నిపుణులు డాక్టర్ తెలిగి కృష్ణమూర్తి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతం ఉండే సమాజంలో పూర్వం అన్న ఒక నానుడి తింటే ఆయాసము తినకపోతే నీరసం అనే చందంగా జీవితం నడుస్తుంది. అంటే ప్రస్తుతం ఉండే జీవన శైలిలో ఎన్నో మార్పులు రావడము, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ జీర్ణ సంబంధమైన సమస్యలు ఉండడము. ఒకప్పుడు అనేవారు కదా డాక్టర్ గారు, రాళ్ళు తిన్నాక అరిగించుకోవాలరా అని, అంటే అంత దృఢంగా ఉండాలి అన్న ఒక భావన ఉండేది.
1: అవునండి.
0: కానీ ప్రస్తుతం ఏం తింటే వికటిస్తుందో, ఏం తింటే సమస్యగా మారుతుందని ఏరుకొని చూసుకొని తినాల్సిన పరిస్థితి వస్తుంది. దేనివల్ల ఈ డైజెషన్ సంబంధమైన సమస్యలు వస్తున్నాయంటారు?
1: మనకు యోగా వలన ఉపయోగం కలగాలంటే ముందు కొన్ని రూల్స్ పాటించాలండి. యోగా వలన సత్ఫలితాలు లభించాలంటే ముందు అధికంగా ఆహార సేవన తగ్గించాలి. అసలు ఆహారమే తీసుకోకుండా ఉంటారు కొంతమంది, అది కూడా తప్పు. కొంతమంది నిద్ర ఎక్కువపోతుంటారు, కొంతమంది నిద్ర అసలే పోరు, కొంతమంది పరిశ్రమ ఎక్కువ చేస్తారు అలసిపోతారు, కొంతమంది పరిశ్రమే చెయ్యరు. ఇలా ఆచరించే దాని వలన మీకు యోగా ఆచరించినా కానీ సత్ఫలితాలు రాదు. యోగా వలన ఫలితాలు రావాలంటే మనకు లిమిటెడ్ డైట్, సమీకృత ఆహారము సమాహారం అంటారు, అలాంటి ఆహారాన్ని తీసుకోవాలా. మినిమం 6 to 8 hours నిద్రపోవాలి. ఆ శరీర శ్రమ కూడా వాళ్ళ శక్తిని బట్టి చేయాల్సింది ఉంటుంది. అసలు ఖాళీగా కూర్చొని ఇంట్లో ఉండకూడదు. శరీరంలో ఉండే చాలా పార్ట్స్, కాళ్ళు చేతులు తల నడుము ఇవన్నీ కదిలించాల్సింది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ దాంట్లోనూ అతిగా పోకుండా, తక్కువ చేయకుండా, మితంగా కొన్ని రూల్స్ పాటిస్తే మీరు యోగాసనాలు చేసినప్పుడు సత్ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణ సంబంధమైన సమస్యలతోనే అన్ని రకాల జబ్బులు ముడిపడి ఉంటాయి. కాబట్టి జీర్ణశక్తి సరిగా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలా, ఎలాంటి దినచర్య చేయాలా, ఎలాంటి ఆసనాలు చేయాలా అనేది చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వస్తుంది. అవయాలన్నీ చాలా ఉన్నాయి పొట్టలో. లివర్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, చిన్న ప్రేగులు ఉంది, స్ప్లీన్ ఉంది, పెద్ద ప్రేగులు ఉన్నాయి. ఆ తర్వాత మేల్స్కి అయితే ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది, లేడీస్కి అయితే యూట్రస్ ఉంటుంది, ఓవరీస్ ఉంటాయి. ఇలా పొట్టలోనే చాలా ఆర్గన్స్ ఉన్నాయి. ఇవన్నీ మిగతా బాడీ ఫంక్షన్స్ కంట్రోల్ చేస్తుంటాయి. కాబట్టి మనం యోగాలో పొట్ట దగ్గర నుంచే కదలికలు స్టార్ట్ చేయాలి. వక్రాసనాన్ని ఉందండి. వక్రాసనం అంటే నిలబడే సైడ్కి తిరుగుతారు, స్టాండింగ్ పొజిషన్లో చేతులు స్ట్రైట్ పెట్టి రైట్ సైడ్ గాలి తీసుకొని బ్యాక్ సైడ్ వదులుతూ, తర్వాత గాలి తీసుకొని లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతూ నడుము తిప్పాల్సింది వస్తుంది. వక్రాసనం అంటే మెలికలు తిరిగి ఉండే ఎక్సర్సైజ్ అని అర్థం. ఆ తర్వాత పర్వతాసనం అని ఉందండి. పర్వతాసనం అంటే పద్మాసనంలో కూర్చోవచ్చు, లేకుంటే మామూలుగా కూర్చోవచ్చు. రెండు చేతులు పైకి లేపి గాలి లోపలి తీసుకుంటే చేతులు పైకి లేపాల్సింది ఉంటుంది, తర్వాత గాలి వదులుతూ కిందికి దింపాల్సి ఉంటుంది. ఇలా చేసేదాని వలన పొట్ట దగ్గర ఉండే కండరాలన్నీ సంకోచం, వ్యాకోచం జరుగుతాయి. లోపల ఉన్న తిన్న ఆహారం స్టమక్లో నుంచి డియోడనం గుండా చిన్న ప్రేగులకు వెళ్ళి తర్వాత పెద్ద ప్రేగులకు పోతాడుది. చాలామంది ఫుల్ స్టమక్ తింటుంటారు ఏదైనా ఫంక్షన్లకు పోయినప్పుడు. ఇలా మొత్తం స్టమక్ ఆహార పదార్థాల్లో ఫిల్అప్ చేసేదాని మూలాన లోపల ఆహారము జీర్ణరసాలతో సరిగా మిక్స్ కాకుండా ఎక్కువ టైం స్టమక్లోనే ఆహారం ఉండి పులిసిపో

0: ఒక్కోసారి మనం తిన్న ఆహారం స్మెల్లే నోట్లో మనకు ముక్కల్లో తెలుస్తూ ఉంటుంది. అజీర్ణ సమస్య లేకుండా ఉండాలంటే స్టమక్ను 4 భాగాలుగా డివైడ్ చేసి 50% అంటే సగ భాగము ఘన ఆహారంతో తీసుకోవాలి. ఘన ఆహారం అంటే వెజిటబుల్ కర్రీ ఉంటుంది, రైస్ ఉంటుంది, లేకుంటే పుల్కా ఉంటుంది, దీన్ని ఘనాహారం అంటారు. తర్వాత 1/4 స్టమక్ ద్రవాహారం తీసుకోవాలి. ద్రవాహారం అంటే బటర్ మిల్క్ కావచ్చు, సూప్ కావచ్చు, ఇలా ఉంటుంది. 1/4 స్టమక్ ఖాళీ ఉంచాలా. ఎందుకు ఉంచాలంటే స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది సెక్రీట్ అవుతుంది. అది ఆహారాన్ని చిన్న పార్టికల్గా చేసి సారూప్యం చెందేటట్టు చేసుకొని కిందికి పంపిస్తుంది. డియోడ్రనం గుండా చిన్న ప్రేగుల్లోకి పంపిస్తుంది. లాస్ట్లో చాలామందికి ఉదయం లేస్తానే మల విసర్జన సరి కాదు. ఎందుకంటే వాళ్ళు ఫైబర్ కంటెంట్ డైట్ తినరు. ఎక్కువ ఆయిలీ ఫుడ్ ఉంది, నాన్ వెజిటేరియన్ డైట్ ఇలాంటి డైట్ తింటారు. ఎలాంటి ఆసనాలు కానీ శరీరశ్రమ అనేది చెయ్యరు. ముఖ్యంగా చాలామందికి ఈ మలబద్ధకం అనేది ఉంటుంది. మలబద్ధకం పోవాలంటే మనము ఇది భుజంగాసనము, శలభాసనము, స్పైనల్ ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ చేయాల్సింది ఉంటుంది. తర్వాత బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ ఉంటాయి, హిప్ జాయింట్ మూమెంట్స్ ఉంటాయి, ఇలా స్పైనల్ కార్డ్ మజిల్స్, పొట్టకు సంబంధించిన మజిల్స్ను కదిలించే దాని వలన పొట్టలో ఇంతకుముందు చెప్పినటువంటి ఆర్గన్స్ అన్ని, డైజెస్టివ్ ఆర్గన్స్, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఇవన్నీ సరిగా పనిచేసి దాంట్లో డిసీజ్ మ్యాటర్ డెవలప్ కాకుండా, దానికి సంబంధించిన జబ్బులు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. చాలా మంది ఆహారం తీసుకుంటారు కానీ శరీరశ్రమ చెయ్యరు. స్విమ్మింగ్, వాకింగ్ ఇలాంటివన్నీ చేయాల్సింది వస్తుంది. ప్రకృతి చికిత్సలతో ఆసనాలతో పాటు పొట్టకు మర్దన చికిత్స అని, వేడి నీటి సంచి కాపడమని, లివర్ను డీటాక్సిఫై చేసానికి ఉంటుంది. ముఖ్యంగా జీర్ణ శక్తి సరిగా ఉండాలంటే ఆసనాలతో పాటు లివర్ మీద ఎక్కువ ట్యాక్స్ పడకుండా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఉన్నాయండి. ఈ లివరు సరిగా పనిచేయాలంటే మనకు ధనియాలు, వాము, జీలకర్ర ఇట్లా వేయించి దాన్ని కషాయం చేసుకుని తీసుకుంటే దాని మూలాన లివర్లో ఉండే ఫ్యాట్ కరిగేసి లివర్ సరిగా బైల్ జ్యూస్ సెక్రీట్ చేసి తిని ఆహారం సరిగా జీర్ణమయ్యి మీకు ఎనర్జీ ఫార్మ్ అవుతుందండి. లివరే బయోకెమికల్ ఫ్యాక్టరీ అంటారు. తిని ఆహారం జీర్ణమైన తర్వాత, సారూప్యం చెందిన తర్వాత అది లివర్లో స్టోర్ చేసుకొని మనం ఎలాంటి శరీర శ్రమ చేయాలన్నా లివర్లో నుంచి గ్లూకోజ్ రూపంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి, ఈ ప్రకృతి చికిత్సకు సంబంధించినటువంటి ఫలాలు కానీ, పచ్చి కూరగాయలు కానీ, మొలకెత్తిన గింజలు కానీ, ఉప్పు కారం మసాలాలు తక్కువనే ఉడికిన ఆహార పదార్థాలు తీసుకుంటే దాని వలన ప్రేగల్లో యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుందండి. వేరే అన్యాచురల్ డైట్ తీసుకున్నప్పుడు డిసీజ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ డెవలప్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి మనకు హైపోథైరాయిడిజం కానీ, డయాబెటీస్ మెలైటిస్ కానీ, ఇంకా మెదడులో సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జీర్ణశక్తి సరిగా ఉండాలంటే ఆహార నియమాలు, దినచర్య, ఈ యోగాసనాలు ఇవన్నీ తప్పకుండా చేయాల్సింది వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటించి వారి ఆరోగ్య సమస్యను, జీర్ణ వ్యవస్థను సరిగా ఉంచుకుంటారని ఆశించుదాం.
1: డాక్టర్ గారు, ఏ సమయంలో యోగా చేస్తే పరిపూర్ణ ఫలితం లభిస్తుంది, ఏ సమయాల్లో చేయకూడదు?
0: అది బ్రాహ్మీ ముహూర్తం అంటే 3:30 నుంచి 5:30-6 గంటల లోపలే మల విసర్జన తర్వాత యోగాసనాలు స్టమక్ ఎంప్టీగా ఉన్నప్పుడు చేస్తేనే మీకు సత్ఫలితాలు ఉంటాయి. ఆహారం తీసుకున్న తర్వాత కనీసం 2 నుంచి 3 గంటలు ఆగి తర్వాత పొట్ట మీద ఎక్కువ బరువు పడకుండా స్పైనల్ కార్డ్, కాళ్ళకు చేతులకు మూవ్మెంట్ ఇచ్చే ఎక్సర్సైజ్ చేయడం మంచిది.
1: ఒకవేళ భోజనం చేసిన తర్వాత యోగాసనాలు చేయవలసిన పరిస్థితి వస్తే ఎంత సమయం గ్యాప్ ఇవ్వాలండి?
0: కనీసం మినిమం 3 అవర్స్ గ్యాప్ ఉండాలండి.
1: డాక్టర్ గారు, వజ్రాసనం అనేది భోజనం చేసిన తర్వాత కూడా చేయొచ్చు, వెంటనే కూడా చేయొచ్చు అంటారు.
0: అది ఎందుకంటే మీరు మోకాళ్ళ మీద కింద కూర్చుంటారు కాబట్టి ఆహారం స్టమక్లో నుంచి కిందికి మూవ్మెంట్ అయ్యేదానికి ఉంటుంది. ఎక్సెప్ట్ వజ్రాసన్, మిగతా ఆసనాలు చేయకూడదండి ఆహారం తీసుకున్న తర్వాత.
1: ఈ ఇరిటేబుల్ బోవల్ సిండ్రమ్ అని, హైపర్ అసిడిటీ అని, ఇలాంటి రకరకాల సమస్యలు యువకుల్లో కూడా కనిపిస్తున్నాయి డాక్టర్ గారు. వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయడం కరెక్ట్ అంటారు?
0: ముఖ్యంగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, అమీబియాసిస్ కానీ, ప్రేగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలండి. ఈ ఉడికించిన పదార్థాలు గల బీట్రూట్, క్యారెట్ కూడా తీసుకోవచ్చండి.
1: డాక్టర్ గారు, జీర్ణకోశకు సంబంధించిన సమస్యల్ని అధిగమించడానికి మీరు చెప్పినట్లు ఆహార విహారాల పట్ల జాగ్రత్త వహిస్తూ ఈ యోగాసనాలు కూడా చేయాలన్నారు. యోగాసనాలతో పాటు ప్రాణాయామము ధ్యానం కూడా ఉపకరిస్తుంది అంటారా? ఒకవేళ ఉంటే ఎలా చేయాలి?
0: ఫిజిక్

0: ఫిజికల్ హెల్త్కు మెంటల్ హెల్త్ కూడా యోగాను ప్రాణాయాము మెడిటేషన్ ఇది చాలా అవసరం అండి. మీరు మెడిటేషన్ చేస్తూ ప్రాణాయామం చేసే దాని మూలాన బ్రెయిన్కు లంగ్స్లోనూ హార్ట్కు ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉండే బ్లడ్ సప్లై అయ్యి ఈ ఆర్గన్స్ దెబ్బతినకుండా ఉంటాయండి.
1: ముఖ్యంగా ఈ ప్రాణాయామంలో సాధారణ ప్రాణాయామం అని, అనులోమ విలోమం అని, భస్త్రికా ప్రాణాయామం అని, భ్రామరీ ప్రాణాయామం అని రకరకాలుగా ఉంటాయి. ఈ ఉదరకోశ సంబంధించిన సమస్యలు ఏ ప్రాణాయామం ఉత్తమం అంటారు?
0: మా నాడీ శోధన ప్రాణాయామం ఉందండి. రైట్ నస్ల్ గుండా గాలి తీసుకొని లెఫ్ట్లో వదులుతారు, లెఫ్ట్లో తీసుకొని రైట్లో వదులుతారు. తర్వాత ఇది మామూలుగా చంద్రభేద ప్రాణాయామం ఉందండి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందికి బీపీ హై అయ్యి తల బరువు వస్తుంటుంది, టెంపుల్స్ దగ్గర కూడా పట్టేసినట్లు ఉంటుంది.
1: కణతల దగ్గర
0: అలాంటప్పుడు మీరు చంద్రభేద ప్రాణాయామం అంటారు. చంద్రభేద ప్రాణాయామం అంటే రైట్ నాస్ట్రిల్ మూసేసి లెఫ్ట్ నాస్ట్రిల్ గుండానే గాలి తీసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్ గుండానే ఎక్సైల్ చేయాల్సింది ఉంటుంది. ఉచ్ఛ్వాసము నిశ్వాసము 10 టైమ్స్ తీసుకోవడం, 10 టైమ్స్ వదులుకోవడము. ఇలా చేసిన వెంటనే బాడీలో ఉండే పాయిజనస్ గ్యాస్ అన్ని నోటి గుండా బయటికి పోయేదానికి మీరు చూస్తారు. బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది, నిద్ర బాగొచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ భస్త్రికా ప్రాణాయామం, కపాలభాతి అనేటి హార్ట్ సంబంధం ఉండే జబ్బులందు చేయకుండా ఉండడం మంచిదండి. తర్వాత ఉజ్జయి ప్రాణాయామం ఉంటుంది. పొట్ట దగ్గర 2 చేతులు పెట్టి 2 ముక్కలు ఉండ గాలి లోపలికి తీసుకొని కొద్దిసేపు రిటైన్ చేసి తర్వాత వదలాల్సింది ఉంటుంది. ఇట్లా అప్ అండ్ డౌన్ అబ్డామినల్ మూవ్మెంట్ చేసే దాని మూలాన ఈ డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అయ్యి అక్కడ ఉండే ఆర్గన్స్ అన్ని తన శక్తి కొలది సరిగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది.
1: ముఖ్యంగా డాక్టర్ గారు, ప్రతి ఒక్క వ్యక్తి యునిక్ గా ఉంటాడు. ప్రతి ఒక్క సమస్య కూడా ఇండివిజువల్ గా చూసినట్లయితే వేరువేరుగా ఉంటుంది. జనరలైజ్ గా చేసి అందరూ ఒకే రకంగా ఆసనాలు, ఒకే రకంగా ప్రాణాయామం చేయడం కుదరదంటారు. కాబట్టి యోగా ఆసనాలు, నేచురోపతి గురించి క్షుణ్ణంగా తెలిసిన ఒక వైద్య నిపుణుడు గాని లేదంటే యోగాచార్యుని సంప్రదించి మనకున్న సమస్యను వివరించి దానికి అనుకూలంగా యోగాసనాలు గాని ఆహార విహారాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం కరెక్ట్ అంటారు.
0: ఇది డ్యూయోడెనల్ దగ్గర అల్సర్ ఫార్మ్ అవుతుందండి. ఒకసారి నోటికుండా బ్లడ్ బయటకు వస్తుంది, లేకుంటే మోషన్లో కూడా బ్లాక్ స్టూల్ అవుతుంది. ఈ కొలోన్ క్యాన్సర్ అనేది సామాన్యంగా డయాబెటిస్ మెలిటస్, మిగతా ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్లో కూడా కొలోన్ దగ్గర మోషన్ లో బ్లడ్ వస్తుంది. తర్వాత మొలల వ్యాధి అంటారు, పైల్స్ కంప్లైంట్ లేకుంటే ఎమరాయిడ్స్ అంటారు. ఈ మోషన్ హార్డ్ గా వచ్చేదాని మూలాన ఆనస్ దగ్గర ఉండే వీన్స్ ఉబ్బి బఠానీ గింజల మాదిరి ఉంటుంది. మోషన్ భవించిన తర్వాత బ్లడ్ పడుతుంది. ఒక్కోసారి మోషన్ భవించిన తర్వాత చాలా నొప్పి ఉంటుంది ఆనస్ దగ్గర. ఒక్కోసారి మోషన్ హార్డ్ వచ్చినప్పుడు ఆనస్ లో ఉండే మ్యూకస్ మెంబ్రేన్ రాపిడ్ కి చీలీ బ్లడ్ వస్తుంది, దాన్ని యానల్ ఫిషర్స్ అంటారండి. ఒక్కోసారి ఫిస్టులా అనే యానం అనేది వస్తుంది. దీనికి అన్నిటికీ ఈ మూలబంధ ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. యానల్ మజిల్స్ పైకి లిఫ్ట్ చేయాలా, తర్వాత గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసి సిజ్ బాత్ అంటారు, లేకుంటే హిబ్ బాత్ అంటారు. ఇలాంటి జల చికిత్సా విధానాలు, హైడ్రోథెరపీ మెథడ్స్ చేస్తూ కాళ్ళకు చేతులకు సంబంధించిన మూవ్మెంట్స్ చేస్తూ ఉంటే సరిపోతుందండి. ఇది యోగా థెరపిస్ట్ దగ్గర కానీ, నేచర్ గురు డాక్టర్ దగ్గర కానీ, యోగాలో అనుభవం ఉన్న వారి దగ్గరనే మీ సమస్యలు చెప్పి వారి సలహా మేరకు ఏ యోగాసనాలు చేస్తే బాగుంటుంది, ఎలాంటి ప్రాణాయామ మెథడ్స్ అడాప్ట్ చేస్తే బాగుంటుంది అవన్నీ మీరు ఫస్ట్ ఒకసారి గైడెన్స్ తీసుకొని వాళ్ళ సమస్యలను ఒకసారి ఆచరించి తర్వాత ఇంటి దగ్గర ఈ యోగా ప్రాణాయామ మెడిటేషన్ చేసే దాని మూలాన మీకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉండి డిసీజెస్, డైజెస్టివ్ డిజార్డర్స్ కావచ్చు, రెస్పిరేటరీ డిజార్డర్స్ కావచ్చు, హార్ట్ కు లంగ్స్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నా గానీ ఏ మందులు లేకుండా తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. చాలా మంది ఈ క్రానిక్ డిసీజెస్ తో సంవత్సరాల కొలది మందులు వాడుతూ కాంప్లికేషన్స్ తెచ్చుకుంటూ లాస్ట్ లో జీవితంతో విరక్తి పోయింది, తొందరగా ఆయుష్ క్షీణించి తొందరగా చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ ప్రకృతి చికిత్సా పద్ధతులు యోగా వలన ఆచరించే దాని వలన మీ లైఫ్ స్పాన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ముఖంలో కళ ఉంటుంది, ఎలా జబ్బు రాకుండా ఉంటుంది, మీకు డైజెషన్ బాగుంటుంది, నిద్ర బాగుంటుంది, ఎవరితో మాట్లాడాలన్నా ఉత్సాహంగా మాట్లాడతారు, పనియందు కూడా ఉత్సాహం ఉంటుంది. ఇలా ప్రకృతి చికిత్సా పద్ధతులు యోగా చేస్తే మీరు జబ్బులను బారిన పడకుండా ఉంటారు, ఉన్న జబ్బులు కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు కృష్ణమూర్తి గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్.

0: ఆరోగ్య జీవనం శీర్షికన జీర్ణకోశ వ్యాధులకు యోగా చికిత్స ఈ అంశంపై నేచురోపతి వైద్య నిపుణులు డాక్టర్ తెలికి కృష్ణమూర్తి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలకు మరొక మారి పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ షేక్ చినమౌలానా గారి నాదస్వర వాద్యం వింటారు. 9:30 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 1:20 వనితాలోకంలో శ్రీమతి పి భారతీకృష్ణ గారి హద్దులు కథానిక వింటారు. 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మదీనాగూడ కల్లం అంజిరెడ్డి విద్యాలయం బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సిరివెన్నెల రచన వినండి. కెవి మహాదేవన్ సంగీతం.

మీరు వింటున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన ఆపద్బాంధవుడు చిత్రం నుండి. గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం సమకూర్చిన వారు ఎంఎం కీరవాణి.

ఉదయ తరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ షేక్ చిన్నమౌలానా గారి నాదస్వర వాద్యం ప్రసారమవుతుంది.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి సుబ్రహ్మణ్యేన రక్షితోహం శుద్ధ ధన్యాసి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ షేక్ చినమౌలానా నాదస్వర కచేరీ విన్నారు. నాదస్వర సహకారం శ్రీ షేక్ సుభాన్ సాహెబ్, శ్రీ వి షణ్ముగం. డోలుపై శ్రీ తిరువడమద్దూర్ వెంకటేశన్.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈ ఉదయం 9:30 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఈ ఉదయం 9:30 ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె G20 ఆర్థిక మంత్రుల సమావేశంలో

అనుకుంటుందో పాటు పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు సీఈఓలు వ్యాపార నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎస్ఐఆర్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్కు అధికారులు నోటీసు జారీ చేశారు. మంత్రి పొన్నం తండ్రి పేరు తప్పుగా పడటంతో బీఎల్ఓ నోటీసులు ఇచ్చారు. దీంతో తండ్రి పేరు సవరణకు మంత్రి తగిన పత్రాలు ఇచ్చారు. రాష్ట్రంలో 3 ఏళ్లలో నేరాలు 7.15% పెరిగాయని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. ఆయన నిన్న రాష్ట్రంలో జరిగిన నేరాలపై సమీక్ష జరిపారు. డ్రగ్స్ కేసులు 46% పెరిగాయి. సైబరాబాద్లో డ్రగ్స్ కేసులో 90.98% పెరగగా సైబర్ నేరాలు 13.29% తగ్గాయని డీజీపీ వివరించారు. ఫీల్డ్ లెవెల్ పోలీసింగ్ను బలోపేతం చేయాలని సమీక్షలో సివి ఆనంద్ సూచించారు. బ్యాంకింగ్ ఆర్థిక మోసాల నివారణకు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఐటి హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహించిన సైబర్ షీల్డ్ హ్యాక్థాన్ 2026 గ్రాండ్ ఫినాలే నిన్న ముగిసింది. దేశవ్యాప్తంగా వచ్చిన 2936 రిజిస్ట్రేషన్ల నుంచి 9 బృందాలు ఫినాలేకు ఎంపికై ఏ సాంకేతికత ఆధారిత సమస్య

బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఐటి హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహించిన సైబర్ షీల్డ్ హ్యాక్థాన్ 2026 గ్రాండ్ ఫినాలే నిన్న ముగిసింది. దేశవ్యాప్తంగా వచ్చిన 2936 రిజిస్ట్రేషన్ల నుంచి 9 బృందాలు ఫినాలేకు ఎంపికై ఏ సాంకేతికత ఆధారిత సమస్యలపై పోటీ పడ్డాయి. రాష్ట్రంలో 10వ తరగతి మార్చి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన పాస్ సర్టిఫికెట్లను అన్ని పాఠశాలలకు పంపిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కందిమల్ల లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు పోగొట్టుకున్న 70692 ఫోన్లను సంచార్ సాతి యాప్ ద్వారా గత జూలై నెలలో గుర్తించినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్లో ప్రకటించారు. ఒక నెలలో ఇంత పెద్ద ఎత్తున ఫోన్లను గుర్తించడం ఈ విధానం ప్రారంభించిన నాటి నుంచి ఇదే తొలిసారిని వెల్లడించారు. పార్కిన్సన్స్, ఏఎల్ఎస్ వంటి నాడీ మండల క్షీణత వ్యాధుల బయోమార్కర్లను ముందే గుర్తించే నాన్పోర్ ఆధారిత సెన్సింగ్ టెక్నాలజీని తిరువనంతపురంలోని బీఆర్ఐసీఆర్జీసీబీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ సెల్ఫ్ అసెంబ్లింగ్ డ్యూయల్ డయామీటర్ సెన్సర్లు భవిష్యత్తులో రక్తం వంటి జీవద్రవాల ద్వారా క్యాన్సర్ వ్యాధులను గుర్తించడానికి కూడా ఉపయోగపడతాయి. డిజిటల్ ప్రకటనలు, గేమింగ్, స్ట్రీమింగ్, ఏఐల వల్ల భారత మీడియా వినోద రంగ మార్కెట్ 2030 నాటికి 36.7 బిలియన్ డాలర్లకు చేరుతుందని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. 2025-30 మధ్య నమోదయ్యే 7.4% వార్షిక వృద్ధి రేటు అంతర్జాతీయ అంచనాల కంటే దాదాపు రెట్టింపు అవుతుందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు వింటారు.

చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన వేటూరి రచన. సంగీతం ఇళయరాజా, చిత్రం ప్రేమించు పెళ్ళాడు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం భువనచంద్ర రచన, ఇళయరాజా సంగీతంలో తొలిముద్దు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం ఆలపించిన ఈ గీతం.

0: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.co.in.
2: శ్రోతుల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి వేటూరి రచన, ఇళయరాజా సంగీత సారథ్యంలో స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్. ఈ చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ గీతం.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. నా ఫేవరెట్ కలర్.
1: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
2: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
3: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఘర్షణ చిత్రం కోసం వాణి జయరాం బృందం పాడిన పాట విందాం. రాజశ్రీ రచన, సంగీతం ఇళయరాజా.

ఈ మధ్యాహ్నం 1:20 వనితాలోకం కార్యక్రమంలో శ్రీమతి పి భారతీకృష్ణ గారి కథానిక హద్దులు వింటారు. 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మదీనాగూడ కల్లం అంజిరెడ్డి విద్యాలయం బాలబాలికల సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. దేశ భాషలందు తెలుగు లెస్స, ఈ ఒక్క వాక్యం వినగానే మన మనసులో గర్వం పొంగిపొర్లుతుంది. అంతటి మాధుర్యం, అంతటి సౌందర్యం, అంతటి వైవిధ్యం మన తెలుగు భాష సొంతం. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం కేవలం ఒక భాషను మాత్రమే కాదు, మన సంస్కృతిని, మన చరిత్రను, మన సాహిత్యాన్ని, మన అస్తిత్వాన్ని గుర్తు చేసుకుంటున్నాం. అయితే తెలుగు భాషా వికాసంలో గిడుగు వెంకట్రామమూర్తి పంతులు చేసిన సేవ, వ్యావహారిక భాషోద్యమానికి ఆయన వేసిన బలమైన పునాది వల్లే ఈ మాత్రం ప్రజల నోట, పిల్లల మాట, బతుకు బాటలో తెలుగు సజీవంగా ఉండాలని వారి ఆశయం. అది ఎంతవరకు మనం సాధించగలిగాం? తెలుగు భాషా దినోత్సవం మనకు కేవలం ఒక వేడుక మాత్రమేనా, బాధ్యతను కూడా గుర్తు చేస్తుందా అని మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, ప్రముఖ కవి, ఐఏఎస్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. నరసింహారెడ్డి గారు నమస్కారం అండి.
2: నమస్కారం కార్యవర్తి గారు.
1: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు సార్.
2: మీకు కూడా శుభాకాంక్షలు.
1: అయితే గిడుగు రామమూర్తి

0: పంతులు గారి ఆశయం ఎంతవరకు నెరవేర్చుకోగలిగాం? ప్రజలు మాట్లాడే సహజమైన భాష గ్రంథాలకే పరిమితం కాకూడదు, వ్యావహారికంగా అందరికీ అందుబాటులోకి రావాలని వారు ప్రయత్నించి ఉద్యమం నడిపించారు. మరి ఇప్పుడు భాష పుస్తకాల్లో మాత్రమే ఉండకూడదు అనేది ఎంతవరకు మనం సాధించగలిగాం? ప్రజల నోట ఎంతవరకు తెలుగు భాష అభివృద్ధి సాధించింది మీరేమంటారు?
1: పుస్తకాలలో మాట్లాడే భాష ఉండాలి, లేదా వ్యవహార భాషనే గ్రంథస్థ భాష కావాలి అని పోరాటం చేసి నూరుపాళ్ళు విజయం సాధించినటువంటి ఒక గొప్ప భాషా సంస్కర్త గిడుగు రామ్మూర్తి గారు. ఎందుకంటే గిడుగు రామ్మూర్తి గారి ఉద్యమం బహుశా వారు తేకుండా ఉండుంటే, వాళ్ళు 19,000 ప్రాంతంలో దాన్ని తేకుండా ఉంటే ఇంకెవరికో ఆ బాధ్యత తప్పకుండా తగిలేది. తప్పనిసరిగా వ్యవహార భాషలోకి మనం వచ్చి ఉండేవాళ్ళము, కానీ కొంచెం లేట్ అయ్యేది. ఆయన సకాలంలో వ్యవహారిక భాషా ఉద్యమాన్ని నిర్మించాడని నేను అనుకుంటాను.
0: అయితే సంస్కృతికి భాషకి విడదీయలేని సంబంధం, తెలుగు భాషలోని సామెతలు, జాతీయాలు, పద్యాలు సంస్కృతిని ఎలా ప్రతిబింబిస్తాయి అంటారు?
1: నిజమే, అది ప్రత్యేకంగా తెలుగుకే ఉంటుందని కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి భాషకి ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుంది. ఆ సంస్కృతిని ప్రతిబింబించేవి జాతీయాలు, నుడికారాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా అనువాదంలో సమస్యలు అనే చాప్టర్ చదివి ఉంటే, లేదా అనువాదంలోకి పోతూ ఉన్నప్పుడు మనకు కొన్ని సమస్యలు వచ్చే ప్రత్యేకమైన సందర్భాలు ఏంటంటే, ఇప్పుడు తెలుగులో ఒక పాత్ర గురించి రాస్తూ నవలాకారుడు ఏమంటాడంటే, ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఒక దారి అని రాస్తాడు. దీన్ని ఊరందరిది ఉలిపి కట్టే అనే రెండు మాటలని ఒకదారి ఒకదారి అనే అనువాదం ఇంగ్లీష్లో గనక మనం చేస్తే పరమ వికృతంగా ఉంటుంది. దానికి మనం ఏం చెయ్యాలి అంటే, ఇంగ్లీష్లో ఆ సందర్భానికి రిలెవెంట్గా ఉండేటటువంటి ఒక సామెతని ఏరుకొని మాత్రమే ట్రాన్స్లేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అట్లాంటిది సాధ్యం కాకపోతే ఆ సామెత లేకుండా మీనింగ్ మాత్రమే చెప్పుకుంటూ పోయే అవకాశం ఉంటుంది. అట్లా తెలుగు భాషకు కూడా ఒక ప్రత్యేకమైన మౌలికమైన సంస్కృతి ఉంది. ఆ సంస్కృతి తప్పనిసరిగా భాషలో మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఈ భాషలో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నప్పుడు గ్రంథస్థ భాషలో లేని చాలా సామెతలు సామాన్య ప్రజల దగ్గర ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఈరోజు మనం పుస్తకాల్లోకి తీసుకురాగలిగింది గిడుగు రామ్మూర్తి గారు తీసుకొచ్చినటువంటి వ్యావహారిక భాషా ఉద్యమం ద్వారా అని నేను నమ్ముతాను.
0: అయితే ఇప్పుడు మీరు అన్నారు, ఇంగ్లీష్ భాషలోకి ఎంత ప్రయత్నించినా ఆ పూర్తి ఆత్మని తీసుకురాలేకపోవచ్చు. ఏ భాషకైనా ఈ భాషా పరిణామంలో వచ్చే మార్పులు సహజమేనేమో, అయితే తెలుగు భాషలోకి వస్తున్న ఇతర భాషా పదాలను, అది మూలంగా సంస్కృత పదాలు ఎక్కువగా ఉన్నప్పటికీ తత్సమాలుగా, ఈ తత్సమాలు తద్భవాలు వేరే భాష నుంచి తీసుకున్న పదాల ప్రభావం వల్ల, భాష యొక్క పరిణామ క్రమంలో సహజమైన ప్రక్రియలో జరిగిన మార్పుల వల్ల భాష మీద ఏమైనా ప్రభావం కలిగిందంటారా?
1: తప్పనిసరిగా. ఏంటంటే, మనము అన్య భాషా పదాలను మన భాషలో ఇముడ్చుకోవడం ద్వారా ఆదాన ప్రదానం అంటారు. ఆదాన ప్రదానం ఎంత ఎక్కువగా కలిగి ఉంటే ఆ భాష అంత ఎక్కువగా జీవభాషగా తొణికిసలాడుతుంది. ఉదాహరణకి మనం ఇప్పుడు గిడుగు రామ్మూర్తి గారు తీసుకొచ్చినటువంటి ఉద్యమం గురించే మాట్లాడదాం. గ్రాంధిక భాష ఉండి ఉంటే సంస్కృత పదభూయిష్టమైన తత్సమాలు తద్భవాలతోటి తెలుగు భాష నడుస్తూ ఉండేది కావచ్చు, కానీ ఆయన వ్యవహారిక భాష తేవడం వల్ల మన తెలుగుకి చాలా దగ్గరగా ఉండే ఉర్దూ పదాలు, తమిళ పదాలు, ఇంకా ఒరియా పదాలు, అక్కడి నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి చూస్తే ఒరియా పదాలు, ఇంకా రాయలసీమ ప్రాంతంలో చూస్తే కన్నడ పదాలు తెలుగులో ఒదిగిపోయాయి. ఈ ఒదిగిపోయింది మనం రోజు మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు నాకు చాలా అనీజీగా ఉంది అని అంటున్నాం. ఈ అనీజీగా ఉంది అనేది వ్యవహారిక భాష ధైర్యంతో మనం వాడుతున్నాం, రాయడంలో కూడా వాడుతున్నాం. అనీజీగా అనేది నిజంగా గ్రాంధిక భాష ఇప్పటిదాకా కంటిన్యూ అయి ఉండి ఉంటే దాన్ని వాడలేం. అట్లాగే ఇప్పుడు కొన్ని పదాలున్నాయి, అవి ఇన్వెన్షన్ తోటి తెలుగులోకి వచ్చాయి. బస్సుకి తెలుగు పదం లేదు, కారుకి తెలుగు పదం లేదు, ఫ్యాన్కి తెలుగు పదం లేదు, పంఖా అనొచ్చు, పంఖా అంటే మళ్ళీ అది ఉర్దూ పదం అవుతుంది. వీటన్నింటినీ కూడా గురజాడ అప్పారావు గారు తన కన్యాశుల్కం నాటకంలోకి ఈ ధైర్యంతో బ్రహ్మాండంగా తీసుకొని వచ్చారు. ఆయన గిడుగు రామ్మూర్తి పంతులు గారికి మొట్టమొదలు అంతా వెల్కమ్ చెప్పలేదు, అంతా స్వాగతించలేదు. చివరికి మనం చాలా గొప్ప ఆదర్శ వాది అయినటువంటి కందుకూరి వీరేశలింగం గారు కూడా తొలి రోజుల్లో వ్యవహారిక భాష పుస్తకాల్లోకి ఎట్లా వస్తుంది అనే ఒక ఆలోచనలో పడి వద్దన్నారు. కానీ ఆ తర్వాత అందరూ దాన్ని ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కందుకూరి వీరేశలింగం గారు కూడా దాన్ని ఆమోదించారు. దాన్ని పూర్తిగా వ్యతిరేకించినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వేదం వెంకటరాయ శాస్త్రి గారు. వేదం వెంకటరాయ శాస్త్రి గారు ఆయన బృందంతో వ్యవహారిక

0: భాషను వ్యతిరేకిస్తూ చాలా సభలు సమావేశాలు పెట్టారు. ఆ వ్యవహారిక భాష కాకుండా గ్రాంధిక భాష ఎంత గొప్పది అని ఉపన్యాసాలు ఇచ్చారు. గ్రాంధిక భాష ఎంత గొప్పది అని ఉపన్యాసాలు ఇస్తూ గ్రాంధిక భాషలో మాత్రమే పుస్తకాలు రాయాలని చెబుతూ ఆయన చేసినటువంటి కాన్షియస్ గానో అన్కాన్షియస్ గానో చేసిన ఒక ఎర్రర్ మనకు దొరుకుతుంది. ఏంటంటే ఢిల్లీలో యుగంధర మంత్రి ప్రయాణాన్ని, అంటే కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత కాకతీయుల మంత్రిగా ఉండేటటువంటి యుగంధరుడు ఢిల్లీకి పోయి ఏదో ఒక రకమైన రాజకీయాలు నడిపి మళ్ళీ కాకతీయ సామ్రాజ్యాన్ని నిలబెట్టడం కోసం ఏదో ప్రయత్నం చేసినట్టు చెప్తారు. దాన్ని నాటకంగా రాశాడు వేద వెంకటరాయ శాస్త్రి గారు. అందులో కొన్ని పాత్రలు మాట్లాడుతూ వ్యవహారిక భాషని ప్రయోగించాడు. మరి మీరు వ్యవహారిక భాష ఇక్కడ ప్రయోగించారు కదా అని పండితులు అడిగితే, నీచ పాత్రలకు వ్యవహారిక భాష వాడొచ్చు అని ఆయన చివరికి ఒప్పుకున్నాడు. నీచ పాత్రలకు వ్యవహారిక భాష వాడినప్పుడు మీరు అనుకునేటటువంటి ఉత్తమ పాత్రలు లేదా నాయక పాత్రలకు ఎందుకు వాడకూడదు? వాళ్ళు కూడా, నాయకులైన వాళ్ళు కూడా వ్యవహారంలో మామూలు భాషనే వాడతారు, దాన్ని పుస్తకాలకు తేవచ్చు కదా అంటే, చివరికి ఆయన జీవితకాలంలో మాత్రం ఆయన ఒప్పుకోలేదు. ఆయన శిష్యులు ప్రశిష్యులు అందరూ కూడా వ్యవహారిక భాషలోకి రాక తప్పలేదు. అయినా ఈ గిడుగు రామ్మూర్తి పంతులు గారు వేద వెంకటరాయ శాస్త్రి మీద విజయం సాధించారనే మనం చెప్పవచ్చు.
1: బాగుంది. అయితే భాషాభివృద్ధిలో మీరు ఇందాక అన్నారు అభివృద్ధి అంటే ఉపయోగమే అని. తెలుగు భాషను తర్వాత తరానికి, ముఖ్యంగా పిల్లలకి ఆసక్తికరంగా నేర్పేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలలు, కళాశాలలు ఎలాంటి ప్రయత్నాలు ఇంకా చేయాల్సిన అవసరం ఉందంటారు?
0: ఒకటేంటంటే, తెలుగు భాష రక్షణలో భాగంగా మనం చాలా లిబరల్గా ఉండాలి. మనవాళ్ళు, తెలుగు భాషాభిమానులు ఏమనుకుంటుంటారంటే, తెలుగు భాషా పదాలు నశించిపోతున్నాయి, అన్ని ఆంగ్ల పదాలను వాడుతున్నారు, అన్ని ఉర్దూ పదాలను వాడుతున్నారు, పరభాషా పదాల ద్వారా మన భాష నష్టపోతుంది అని అనుకుంటారు. అది నిజం కాదు. మనం ఎలా ఉండాలంటే, అన్యభాషా పదాలను సజీవంగా తెలుగులోకి తెచ్చుకుని, ఇంకా చెప్పాలంటే తెలుగైజ్ కూడా చేసుకోవచ్చు. బంద్ అనే ఒక పదం ఉంది. ఇవాళ బంద్ లేకుండా ప్రత్యామ్నాయ పదం మనం వాడలేము. బంధు అని రాస్తే కూడా అది మళ్ళీ మూలము తెలుగు కాదు, అది మూలము మళ్ళీ ఉర్దూ హిందీ అవుతుంది. అట్లా అన్ని భాషా పదాలని స్వీకరించి తెలుగు భాషని చాలా ఉన్నతీకరించాలి. ఉదాహరణకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీని తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు ఆ భాషలో ఉండేటటువంటి ఒరిజినేట్ నౌన్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ నౌన్స్ ఉన్నాయి. మొదట్లో కొద్ది రోజులు చేశారు. ఇప్పుడు ఆ ఆక్సిజన్ని ప్రాణవాయువు అని, హైడ్రోజన్ని ఉదజని అని, అట్లాంటివి ఇంకా భవిష్యత్తులో చేయనక్కరలేదు. ఏది ఇన్వెన్షన్గా వస్తుందో దాన్ని స్వీకరించాలి. ఎట్ ది సేమ్ టైం తెలుగు వాళ్ళందరూ ఎంత గొప్ప టెక్నాలజీ నేర్చుకున్నా, డాక్టర్లైనా ఇంజనీర్లైనా సాఫ్ట్వేర్ స్కిల్స్ తోటి పోతూ ఉన్నా, వాళ్ళ ఎమోషన్స్ అన్నీ వాళ్ళ మాతృభాషలో ఉండి ఉంటాయి. ఒక గొప్ప కథ చదవాలన్నప్పుడు లేదా ఒక గొప్ప కవిత చదవాలన్నప్పుడు వాళ్ళు ఎంత గొప్ప ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయినా తన తెలుగు మాతృభాషలో చదివేటటువంటి కథతో సమ్మిళిన, అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా వేరే భాష కనెక్ట్ అవుతారు. ఇది చాలామంది ఒప్పుకున్న నిజం. తర్వాత పరభాష, ఇప్పుడు మనము మీడియం అంతా లేకుండా ఒక్క లాంగ్వేజ్గా తెలుగును నేర్చుకున్నప్పటికీ ఈ తెలుగుని వదిలేసి ఇంగ్లీష్లో మాట్లాడుతున్న వాళ్ళు, లాస్ట్కి మనకు సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి ఆంగ్ల మేధావులు చెప్పిన మాట ఏంటంటే, నేను తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడతాను అని చెప్పాడు. కాబట్టి మనము తెలుగు భాష ఎప్పటికీ సమస్య ఎదుర్కొంటూ ఉంటుంది, కానీ లుప్తమయ్యే భాష కాదు. తెలుగు థ్రెట్ గురించి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఎస్, తెలుగు ఒక రకంగా థ్రెట్ని ఫేస్ చేస్తూ ఉన్న మాట వాస్తవమే, కానీ ఇది చిన్న భాష కాదు. ముగిసిపోయే భాష, లేకుంటే లోపించే భాష, లేకపోతే ఎరాడికేట్ అయ్యేటటువంటి లాంగ్వేజ్గా మాత్రం ఉండదు. ఎందుకంటే మనకు 11 కోట్ల పాపులేషన్ ఉంది. 11 కోట్ల జనాభా అనేది ప్రపంచంలో పెద్ద భాషల నుంచి లెక్కేసుకుంటూ వస్తే 17వ 18వ భాషగా మాత్రం ఉంటుంది. కాబట్టి ఈ భాషను సజీవంగా ఉంచుకోవడం కోసం కొంచెం ప్రయత్నం చేస్తే తెలుగు వాళ్ళు చిరంజీవులుగా మిగిలిపోతారని నేను అనుకుంటాను.
1: మీరు ఇందాక సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి వచ్చి ఒక మంచి మాట చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో తెలుగు భాషను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేస్తూ ఇప్పుడున్న కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎలా ఆ టెక్నాలజీని భాషాభివృద్ధికి వాడుకుంటూ తర్వాతి తరం భాష నుంచి దూరం అవ్వకుండా కాపాడుకోవడం ఎలా?
0: అంటే ఒకవేళ తెలుగు వాళ్ళకి నిజంగా భాష అభివృద్ధి చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకుంటే ఈ సోషల్ మీడియా కానీ ఇవన్నీ ఎట్లా ఉపయోగపడుతున్నాయో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏంటంటే, మనము ఇప్పుడు ఏఐలో మీరు ఒక లేఖ తెలుగులో రాసి దాంట్లో జటాలు ఒత్తులు అవి మీరే తప్పు చేసే అవకాశం ఉంది.

0: మనం అప్పుడు దాన్ని ఇది భాష వ్యాకరణం ప్రకారం సరిగ్గా ఉందో లేదో చెప్పండి అని మన వాట్సాప్లో ఉండే ఏఐ మీద వేసి దీన్ని గ్రామర్ ప్రకారంగా కరెక్ట్ చేయండి అంటే కరెక్ట్ చేసి పెడుతుంది మనకు. అది ఒకటి. రెండోది ఏంటంటే ఉత్పలమాలలో ఈ అంశం మీద ఒక పద్యం రాసి పెట్టండి అంటే అది పెడుతుంది. మన వాళ్ళందరూ తెలుగు రాయడం చదవడం సరిగ్గా రాని వాళ్ళు కూడా ఈరోజు చాలా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నారంటే పోస్ట్ పెట్టేటప్పుడే గ్రామర్ అంతా అది చెబుతూ ఉంది. సో మనకి ఈ సోషల్ మీడియా కానీ సైన్స్ టెక్నాలజీ అనేది మన భాషని బతికించడానికి పనిచేస్తున్నాయి. మన వాళ్ళు ఏమనుకుంటారంటే దీనివల్ల భాష నశిస్తుంది కాదు, భాష నిజానికి ఇంకా ఇప్పుడు బయట మార్కెట్లో బిజినెస్ తర్వాత బ్యాంక్స్ ప్రైవేట్ సెక్టార్ల వాళ్ళందరూ తెలుగులో బోర్డులు పెడుతున్నారు. మిగిలిన మనం ఎవరైతే ప్రభుత్వం అనుకుంటున్నామో లేకపోతే మన వ్యక్తిగతమైనటువంటి ఔన్నత్యం తెలుగు ఔన్నత్యం కోరుకునే వాళ్ళకంటే ఎక్కువగా మార్కెట్టే తెలుగుని బతికిస్తుందని నేను నమ్ముతాను. చాలా అడ్వర్టైజ్మెంట్స్లో మీరు తెలుగును చూస్తారు. కాబట్టి తెలుగు భాషని బతికించుకోవాలంటే ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ గూగుల్ అనుకోండి, ఇంకా రకరకాల మాధ్యమాలు మనకు ఎంత ఉపయోగపడుతున్నాయంటే, నేను ఈరోజు ఒక సభకు వెళ్తూ ఉంటాను కదా, అర్జెంట్ వచ్చిన సభ ఉందనుకోండి, నేను గూగుల్లో ఆ సభకు సంబంధించిన చిన్న క్యాప్షన్ ఇచ్చి దీని గురించి కొంచెం మ్యాటర్ ఇవ్వండి అంటే అది ఇస్తుంది. నేను దాన్ని ఎంత ఉపయోగించుకుంటున్నట్టు.
1: కరెక్ట్.
0: కాబట్టి ఇవన్నింటినీ తెలుగు వాళ్ళు ఉపయోగించుకుని తెలుగు భాష కోసం, ఇప్పుడు మహాభారతం ఉంది కదా, మహాభాగవతం ఉంది కదా, ఆ పుస్తకాన్ని కావాలంటే మనం నెట్లో క్లిక్ చేస్తే కనిపించే పరిస్థితి ఉంది.
1: కరెక్ట్.
0: ఇవన్నీ కూడా మనకు శాస్త్రీయత తీసుకొచ్చినటువంటి వెసులుబాటు. ఆ వెసులుబాటు భాషాభివృద్ధికి ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకునే వాళ్ళు ఉంటే అది ఉపయోగపడుతుంది.
1: బాగుంది, మంచి మాట. మీరు అన్నట్టు ఉపయోగించుకునే వాళ్ళు ఉంటే ఈ టెక్నాలజీ భాష అభివృద్ధికే తప్ప
0: తిరోగమనానికి కాదు.
1: అయితే తెలుగు భాషలో కంటెంట్ క్రియేటర్స్కి, ముఖ్యంగా యువత, తెలుగు భాషలోనే నేను కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, తెలుగు భాషను ద్వారానే ఒక రంగంలో అభివృద్ధి చెందాలనుకునే వారికి కానీ, తెలుగు భాష పరంగా పరిశోధన వైపు వెళ్ళాలనుకునే వారికి కానీ మీరేం సలహా ఇస్తారు?
0: తెలుగు భాష వైపు పరిశోధన చెయ్యాలనుకునే వాళ్ళందరికీ ఆధునికతతో అనుసంధానం చేసి పరిశోధన చేయాలి. ఇంకా ఇప్పుడు ఉదాహరణకి మనము వచనం, వచనం ఇప్పుడు లేదు, మన దగ్గర సింహగిరి వచనాలు ఉన్నాయి, అప్పటి నుంచే వచనం ఉంది అని చెప్పొచ్చు. కానీ మనం ఒక వ్యక్తి మరొక వ్యక్తితో చేసే ఆత్మీయమైన సంభాషణలాగా ఉంటే తప్ప కవిత్వాన్ని ఎవరు చదవలేరు. ఉదాహరణకి మనకు కృష్ణదేవరాయలది ఒక పద్యం ఉంది, నిజానికి అది మాలదాసరి అనే ఒక మామూలు భక్తుడి కథ చెప్తూ చాలా కఠినమైన పదాలను ఉపయోగించాడు. గండాభోగములను ముదశ్రుల హరుల్ గప్పన్ను తుల్పాడి ఆదండన్ వ్రేగులుడించి భక్తి జనితర్జ తాండవం వాడు నా చండాలేతర శీలుడుత్పలకి అయి చాండాలికన్ మీటుచున్ గుండుల్ నీరగ నిండ గాలి తాకుంజూడక అప్రహనమున్ అని చెప్పాడు. అదే గుర్రం జాషువా ఆయన కంటే 300 ఏళ్ల తర్వాత, వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమ్మటలోర్చి ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు అని చెప్పాడు. ఆ కాలానికి అది, ఈ కాలానికి ఇది. జాషువా పోయి కూడా దాదాపు 40-50 ఏళ్ళు అయింది. కాబట్టి ఇప్పుడు మనం ఆధునిక కాలానికి అవసరమైన భాషని ఉపయోగిస్తూ నీ లక్ష్యాన్ని చేరుకోవాలి. అంటే నువ్వు మత వ్యతిరేక కవిత రాయాలన్నా, మానవత్వాన్ని ప్రేరేపించే కవిత రాయాలన్నా ఈ వర్తమాన భాషలో రాయాలి. మనం ఇంకా నన్నయ్య దగ్గర లేం, తిక్కన దగ్గర లేం, పోతన దగ్గర కూడా లేం, మనం జాషువా దగ్గర కూడా లేం, గురజాడ దగ్గర కూడా లేం. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో చేసే ఆత్మీయమైన సంభాషణ లాంటి సాహిత్యాన్ని సృష్టిస్తే మనం భాషను కాపాడుకున్నట్లు ఉంటుంది, సమాజంలో సంస్కరణని కోరుకున్నట్లు ఉంటుందని నేను నమ్ముతాను.
1: నరసింహారెడ్డి గారు, ఇంకొక ప్రశ్న. తెలుగు భాషా సాహిత్య సేవలో తరతరాలుగా ఆకాశవాణి పోషిస్తున్న పాత్ర ఏంటంటారు?
0: ఆకాశవాణి గత 40 సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను. నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుండి ఆకాశవాణిలో ప్రోగ్రామ్స్ ఇచ్చాను, కవిత్వం చదవడం దగ్గర నుంచి. ఆకాశవాణి కథల్ని, కవిత్వాన్ని, చివరికి ధారావాహిక నవలా ప్రసారాలను కూడా చేయగా నేను చూశాను. కాబట్టి తెలుగు భాష సాహిత్యాల వికాసానికి ఆల్ ఇండియా రేడియో చేస్తున్న సేవ చాలా గొప్పది. ఇది ఇట్లాగే కంటిన్యూ కావాలి. ఈ మధ్యలో కొంత బ్రేక్ వస్తుందేమో అనే ఒక భయం ఉండేది, కానీ ఇప్పుడు అందరూ కూడా తన ప్రయాణంలో కూడా రేడియో వినడానికి ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి దాన్ని వినియోగించుకుని ఆకాశవాణి మరింత విజయవంతంగా భాషా సాహిత్య సేవలు చేస్తుందని నేను నమ్ముతున్నాను.
1: బాగుంది నరసింహారెడ్డి గారు. చివరిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా ప్రేమికులకు, తెలుగు భాష మాట్లాడే వారికి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీరు ఇవ్వాలనుకున్న సందేశం?
0: నిజానికి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకంటే తెలుగు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ కాన్షియస్నెస్సే గొప్పది అనుకుంటున్నా. వాళ్ళ తెలుగు ప్రేమని యథాతథంగా కొనసాగిస్తూ వాళ్ళు

0: రాతపూర్వకంగా భాషను నేర్చుకోకపోయినా మీడియా ద్వారా అందేటటువంటి చిన్న సినిమాలను, తర్వాత పుస్తకాలను చదువుతూ తెలుగు సంస్కృతిని, తెలుగు భాషను వాళ్ళు కనెక్ట్ అయి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. తెలుగు వాళ్లల్లో ఒక్క ఆశ కోరిక, ఇది చాలా పెద్దది, నెరవేరేది కూడా అనిపించట్లేదు నాకు, ఏంటంటే తెలుగు రెండు రాష్ట్రాలలో తెలుగు మీడియం అనేది ఎరాడికేట్ చేసేసాం మనము. ఏమైనా అవకాశం ఉంటే తెలుగు మీడియం కోరుకున్న వాళ్లకైనా దాన్ని రిస్టోర్ చేయాలని నేను ప్రభుత్వాలను, భాషాభిమానులను కోరుతూ ఉన్నాను.
1: బాగుంది. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీ విలువైన సమయాన్ని వెచ్చించి శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం నరసింహారెడ్డి గారు.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0852.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు సినిమా పాటలు వింటారు. ముందుగా కాలభైరవ ఆలపించిన కలర్ ఫోటో చిత్రం నుండి పాట విందాం. గీత రచన కిట్టు విశ్వాప్రగడ, కాలభైరవ స్వీయ సంగీత సారథ్యం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: అత్తారింటికి దారేది చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట విందాం. రామజోగేయ శాస్త్రి గీత రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో శ్రోతలు సినీగీతాలు వింటున్నారు. 10:03 వార్తల ముఖ్యాంశాల అనంతరం చిత్రసీమ కార్యక్రమంలో మరిన్ని సినీగీతాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కాంగ్రెస్ ఇండి కూటమి మహిళా వ్యతిరేక పార్టీలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. బీజేపీ మహిళా మోర్చా రక్షణబంధ వేడుకల్లో మాట్లాడిన ఆయన, ఉజ్వల మాతృవందన 33% మహిళా రిజర్వేషన్ చట్టం ద్వారా ప్రధాని మోదీ మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ దూరవిద్యా కోర్సుల దరఖాస్తు గడువును పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ బీఈడి ప్రవేశ పరీక్షల అప్లికేషన్లకు సెప్టెంబర్ 21 వరకు, ఇతర యూజీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులకు అక్టోబర్ 10 వరకు గడువు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ రజావుల్లా ఖాన్ తెలిపారు. పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించినందున ఏఐఎంఐఎం ఎమ్మెల్సీ రహమత్ బేగును పార్టీ నుంచి

బహిష్కరిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి ఎస్ఏ హుస్సేన్ అన్వర్ తెలిపారు. పార్టీ అధినేత సూచనల మేరకు ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆదేశించారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 2026-27 ఫాల్ సెషన్కు దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, మొత్తం 350 మంది అర్హులైన బీసీ ఈబీసీ విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 84 సబ్జెక్టుల ఫలితాలు విడుదల అవగా 4000 మందికి పైగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కు అర్హత సాధించారు. ప్రశ్నా పత్రాల్లో దొరికిన తప్పుల కారణంగా జూన్లో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు ఎన్టీఏ తిరిగి నిర్వహించిన పరీక్షల ఫలితాలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కు అర్హత సాధించారు. ప్రశ్నా పత్రాల్లో దొరికిన తప్పుల కారణంగా జూన్లో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు ఎన్టీఏ తిరిగి నిర్వహించిన పరీక్షల ఫలితాలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాయదుర్గంలో భూమికి మరోసారి రికార్డు ధర వచ్చింది. టీజీఐఏసీ నిర్వహించిన వేలంలో ఎకరం 269 కోట్ల రూపాయలు పలికింది. రాయదుర్గం పాన్మక్తాలోని ఈ భూమిని టీజీఐఏసీ వేలం వేసింది. మొత్తం 5.38 ఎకరాలను బన్సీరామ్ బిల్డర్స్ దక్కించుకుంది. ఆగస్టు 21వ తేదీతో ముగిసిన వారానికి భారత విదేశీ మారక నిల్వలు $12.4 బిలియన్ పెరిగి $729.3 బిలియన్ రికార్డు స్థాయికి చేరాయని ఆర్బీఐ తెలిపింది. విదేశీ కరెన్సీ ఆస్తులు $591.3 బిలియన్, పసిడి నిల్వలు $114.2 బిలియన్ పెరగటం ఈ వృద్ధికి ప్రధాన కారణమని ఆర్బీఐ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

చిత్రసీమ కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ముందుగా గ్రీకు వీరుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం. గీత రచన సాహితీ, సంగీతం ఎస్ఎస్ తమన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్న పాట మగధీరా చిత్రం నుండి అనూజ్ గురువారా రేట ఆలపించినది. చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాహుల్ నంబియార్ చిత్ర ఆలపించిన భాస్కర్ భట్ల రచన, సంగీతం ఎస్ఎస్ తమన్, చిత్రం మిరపకాయ్.

మీరు వింటున్న పాట రావి నా చెలియా చిత్రం కోసం శశిప్రీతం స్మిత ఆలపించినది. వరికుప్పల యాదగిరి గీతరచన, శశిప్రీతం సంగీతం.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం అనిరుద్ధ్ రవిచందర్ స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన పాట. చిత్రం లిక్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ చిత్రం నుండి గీత రచన శ్రీ సాయి కిరణ్.

యువన్ శంకర్ రాజా స్వీయ సంగీత సారథ్యంలో తన్వీతో కలిసి ఆలపించిన పాట విందాం. గీత రచన వెన్నెలకంటి, సంగీతం యువన్ శంకర్ రాజా, చిత్రం ఆవారా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

రేస్ గుర్రం చిత్రం కోసం దినేష్ కనగరత్నం మేఘ ఆలపించిన పాట విందాం. రెహమాన్ గీతరచన, ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
3: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం సిద్ శ్రీరామ్ ఆలపించిన కిట్టు విస్సా ప్రగడ రచన, వివేక్ సాగర్ సంగీత సారథ్యంలో ఫలక్నామా దాస్ చిత్రం నుండి ఇప్పుడు పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం జీవి ప్రకాష్ కుమార్ స్వీయ సంగీత సారథ్యంలో హరిప్రియతో కలిసి పాడిన పాట. గీతరచన శ్రీమణి, చిత్రం శ్రీనివాస మంగాపురం.

విన్న పాట హిట్ 2 చిత్రం కోసం సిద్ శ్రీరామ్ రమ్య బెహర పాడింది. రచన కృష్ణకాంత్, సంగీతం ఎంఎం శ్రీలేఖ. ఆకాశవాణి సమయం 11 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల పర్యటన కోసం టాస్కెట్ వెళ్లనున్నారు. మోదీకి ఇది 4వ ఉజ్బెకిస్తాన్ పర్యటన. ఈ పర్యటనలో 2 దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటుదారుల్లో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె G20 ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనడంతో పాటు పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు సీఈఓలు వ్యాపార నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలు, 22A సమస్యపై తలపెట్టనున్న దీక్షపై చర్చించనున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతు యాత్ర, విద్యార్థుల సమస్యలపై మాట్లాడనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. డిజిటల్ ప్రకటనలు, గేమింగ్, స్ట్రీమింగ్, ఏఐల వల్ల భారత మీడియా వినోద రంగ మార్కెట్ 2030 నాటికి $36.7 బిలియన్ చేరనుందని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. 2025-30 మధ్య నమోదయ్యే 7.4% వార్షిక వృద్ధి రేటు అంతర్జాతీయ అంచనాల కంటే దాదాపు రెట్టింపు అవుతుందని వెల్లడించింది. వినియోగదారులు పోగొట్టుకున్న 70692 ఫోన్లను సంచార సాథి యాప్ ద్వారా గత జూలై నెలలో గుర్తించినట్లు కేంద్ర

కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్లో ప్రకటించారు. ఒక నెలలో ఇంత పెద్ద ఎత్తున ఫోన్లను గుర్తించడం ఈ విధానం ప్రారంభించిన నాటి నుంచి ఇదే తొలిసారని వెల్లడించారు. హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ దూర విద్య కోర్సులు దరఖాస్తు గడువును పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ బీఈడీ ప్రవేశ పరీక్షల అప్లికేషన్లకు సెప్టెంబర్ 21వ తేదీ వరకు, ఇతర యూజీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులకు అక్టోబర్ 10వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ రజావుల్లా ఖాన్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎయిర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి, మా ఇంటి బంగారం చిత్రం కోసం చిన్మయి శ్రీపాద పుణ్య సెల్వ పాడిన పాట, సంగీతం సంతోష్ నారాయణ్.

విన్నపాట. అలా మొదలైంది ఈ చిత్రం కోసం కళ్యాణి మల్లిక్ నిత్య మీనన్ పాడింది ఆ పాట. రచన అనంత శ్రీరామ్, సంగీతం కళ్యాణి మల్లిక్. ఇప్పుడు విందాం పెద్ద చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు గజనీ చిత్రం కోసం నకుల్ మాతంగ్ పాడిన పాట

విన్నపాట జార్జ్ రెడ్డి చిత్రం కోసం మంగ్లి సత్యవతి పాడిన పాట, సంగీతం సురేష్ బొబ్బిలి.

విన్న పాట వన్. నేనొక్కడినే చిత్రం కోసం పీయూష్ కపూర్, దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట అది. రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తొలిముద్దు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం అది. రచన చంద్రభోనచంద్ర, సంగీతం ఇళయరాజా.

విన్నపాట. గేమ్ చేంజర్ చిత్రం కోసం కార్తిక్, శ్రేయ ఘోషల్ పాడింది. రచన రామజోగేశాస్త్రి, సంగీతం తమన్ ఎస్ఎస్.

వింటున్న పాట 8 వసంతాలు చిత్రం కోసం కేఎస్ చిత్ర పాడింది. రచన వనమాలి, సంగీతం హేసం అబ్దుల్ వహాబ్.

పుష్ప 2 చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడిన పాట అది. రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చిత్రసీమలో చివరిగా

0: చేస్తున్న మై ఎల్ఐసి ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. బియాండ్ ఆఫీషియల్ అవార్డ్స్ అండ్ గ్రాండ్ సెరమనీస్, August 29th ఇస్ అ పర్సనల్ ఇన్విటేషన్ ఫర్ ఈచ్ ఆఫ్ అస్ టు రీథింక్ ఆర్ డైలీ హెల్త్ అండ్ ఫిట్నెస్. ఇండియా స్పోర్ట్స్ నెరేటివ్ హ్యాస్ అండర్గోన్ అ రిమార్కబుల్ ట్రాన్స్ఫర్మేషన్. వీఆర్ నో లాంగర్ అ సింగిల్ స్పోర్ట్ నేషన్ లిజనింగ్ టు ఓన్లీ ఫర్ ది క్రికెట్ స్కోర్స్ ఆన్ ద ట్రాన్సిస్టర్. ఫ్రమ్ స్మాల్ విలేజ్ గ్రౌండ్స్ టు గ్లోబల్ ఎరేనాస్ లైక్ ది ఒలింపిక్స్, Asian Games and World Championships, our athletes are making history across the diverse disciplines, from athletics, badminton and wrestling to shooting, archery and chess. Think of javelin star Neeraj Chopra, inspiring millions of kids to pick up track and field, or young masters like Pragnananda taking the world of chess by storm. When an athlete steps onto the arena, they carry the dreams, prayers, and pride of 1.4 billion hearts. That's very inspiring, isn't it? Sports teaches us priceless life lessons that no classroom textbook can ever teach. They show us how to bounce back from defeat with grit, how to hold a victory with humility, and how to trust our teammates. With national initiatives like Fit India and Khelo India, fitness is becoming a daily lifestyle across the country. On this National Sports Day, Akashvani invites all of our young listeners, parents and teachers to make physical activity a joyous daily habit. You need not need any expensive equipment or a stadium, just 30 minutes of brisk walking. Cycling or playing outdoor games can transform your health. As the ancient proverb goes, a healthy mind resides in a healthy body. Let's build a stronger, healthier India in one step at a time.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తిఫణి కుమార్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 626 పెరిగింది. 2000 మంది పైగా గాలంతయ్యారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. తన పర్యటన మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేస్తుందని, ఈ ప్రాంతంతో నాగరికతా సంబంధాలను మరింతగా పెంపొందిస్తుందని మోదీ తన పర్యటనకు వెళ్లే ముందు చేసిన ప్రకటనలో విశ్వాసం వ్యక్తం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై, అలాగే వికసిత్ భారత్, యాంగీ ఉజ్బెకిస్తాన్ అనే ఉమ్మడి ఆసియాలను ముందుకు తీసుకెళ్లడంపై ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియోయెవ్తో చర్చలు జరపడానికి తాను ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. 2 దేశాలను కలిపి ఉంచే సన్నిహిత సాంస్కృతిక ప్రజల మధ్య సంబంధాలకు నివాళులుగా నిలుస్తున్న టాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని శాస్త్రి మెమోరియల్, మహాత్మాగాంధీ సెంటర్ను కూడా తాను సందర్శిస్తానని మోడీ చెప్పారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సదీర్ జపరోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు తాను బిష్కెక్కు వెళ్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. తన కిర్గిజ్ రిపబ్లిక్ పర్యటన సందర్భంగా తాను అధ్యక్షుడు జపరోవ్, ఇతర ఎస్సీఓ నాయకులను కూడా కలుస్తానని, అలాగే 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతానని ప్రధానమంత్రి తెలిపారు. ఉజ్బెకిస్తాన్లోని భారత రాయబారి స్మితా పంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంబంధాలు వేగంగా బలపడుతున్నాయని, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై చర్చ జరుగుతోందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య వ్యాపారం అనేక రేట్లు పెరిగిందని, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరచడానికి, అడ్డంకులను తగ్గించడానికి ఇరు దేశాలు చర్చిస్తాయని ఆమె తెలిపారు.
1: Despite connectivity bottlenecks, India or Uzbekistan, natural markets hain. Hum zyada niryat kar sakte hain. Hum equipment, machinery, textile machinery, chemical, dyes, surgical equipments, isko hum export kar sakte hain. Hum unse zyada import bhi kar sakte hain. Because ye resource rich nation hai. Stumbling block jo hai, wo hai connectivity. To isko leke dono leaders baat karenge, dekhenge ki kya kiya ja sakta hai.
0: నేపాల్, టిబెట్లలో సంభవించిన వినాశకరమైన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య ఉదయం నాటికి 626 పెరిగింది. 2000 మంది పైగా ఇప్పటికీ గల్లంతయ్యారు. నేపాల్లోని ప్రభావిత జిల్లాలంతటా గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని గుర్తించడానికి, వరదల్లో చిక్కుపోయిన వారికి సహాయం చేయడానికి పోలీసులు, స్థానికులు, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదనంగా వరద శిథిలాలు, కొండ చర్యల కారణంగా మూసుకుపోయిన రహదారులపై అడ్డంకులను తొలగించి తిరిగి రాకపోకలు సాగించేందుకు సహాయ చర్యలను సులభతరం చేయడానికి గాలింపు, సహాయక చర్యలు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ విపత్తు వల్ల ప్రభావితమైన భారత జాతీయుల కోసం సహాయక పునరావాస ఆచూకీ కనుగొనే సమాచారం లేదా సహాయం కోరుకునే పౌరులు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కంట్రోల్ రూమ్ను టెలిఫోన్ +911123088718 +911123088719 +911123012113 వాట్సాప్ నంబర్ +9199682919 88 లేదా

0: ఈమెయిల్ situationroom@meae.gov.in ద్వారా సంప్రదించవచ్చు. కాఠ్మండ్లోని భారత రాయబార కార్యాలయం +9779851316807, +9779709701050, +9779810326117, బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం +86185142849055 ద్వారా, నిర్వహణలో ఉన్న ప్రత్యేక అత్యవసర సంప్రదింపు లైన్ల ద్వారా కూడా మంత్రిత్వ శాఖ నిరంతర సమన్వయం కొనసాగిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్కు నివాళులర్పించారు. భారత హాకీలో మేజర్ ధ్యాన్చంద్ ప్రతిభ తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో మోదీ అన్నారు. క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి అంకితభావం, అభిరుచి, పట్టుదల దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_HVDను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియ ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్కు పుష్పాంజలి ఘటించారు. మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారని డాక్టర్ మాండవియ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 1 అవర్ ఆన్ ది ఫీల్డ్ ప్లేయింగ్ ఫీల్డ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి వారం కనీసం 1 గంట ఆట మైదానంలో గడిపి తమను తాము ఫిట్గా ఆరోగ్యంగా ఉంచుకోవాలని డాక్టర్ మాండవియ పిలుపునిచ్చారు.
1: మేజర్ ధ్యాన్చంద్ జీకి జన్మ జయంతి కు హమ్ నేషనల్ స్పోర్ట్స్ డే కే రూప్ మే మనాతే హై. ఆజ్ నేషనల్ స్పోర్ట్స్ డే కే అవసర్ పర్ సారే దేశ్ మే ఫిట్ ఇండియా మూవ్మెంట్ కో ఆగే బఢానే కే లియే 1 ఘంటే ఖేల్ కే మైదాన్ మే కార్యక్రమ దియా హై. ముజే ఖుషీ హై మోదీ జీ కే నేతృత్వ మే దేశ్ బదల్ రహా, దేశ్ ఆగే బఢ్ రహా, నయా భారత్ కా నిర్మాణ హో రహా హై.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకొనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమ తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భారత సైనిక అవసరాల కోసం జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్ అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. భుజంపై మోసుకుని పోగలిగే ఈ ఆయుధానికి భారత్ అధికారికంగా కొనుగోలుగా మారింది. అదే సమయంలో మన దేశంలో దీన్ని అంతిమంగా ఉమ్మడిగా ఉత్పత్తి చేయడం కోసం ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. జావెలిన్ కొనుగోలు కోసం భారత సైన్యం ఒక ఆసక్తి తెలుపుతూ అంగీకార పత్రంపై సంతకం చేసిందని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం కాన్సులేట్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ పరిణామాన్ని అమెరికా స్వాగతిస్తోందని కూడా రాయబారి కార్యాలయం పేర్కొంది. భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ మాట్లాడుతూ ఈ ఒప్పందం భారత సైన్యానికి అమెరికా అందిస్తున్న అపారమైన మద్దతుకు నిదర్శనమని, అలాగే ఇరు దేశాల రక్షణ పరిశ్రమలు కలిసి పనిచేయడానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఐఐపి ప్రకారం దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి ఈ ఏడాది జూలైలో వార్షిక ప్రాతిపదికన 6.7% పెరిగింది. సవరించిన జూన్ స్థాయి నుండి వృద్ధి వేగం తగ్గినప్పటికీ పారిశ్రామిక కార్యకలాపాలు ఆరోగ్యమైన వేగంతో ఉన్నాయని జూలై గణాంకాలు సూచిస్తున్నాయి. నిన్న విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం సూచీలో అత్యధిక వెయిటేజీ ఉన్న తయారీ రంగం 7.3% వృద్ధి చెందగా, విద్యుత్ గ్యాస్ సరఫరా రంగం జూలైలో 8.7% వృద్ధిని నమోదు చేసింది. ఈరోజు వాయువు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉన్నందున ఒడిశా వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కొనసాగనున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఆదివారం వర్షాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ఐఎండీ పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ కారణంగా రాబోయే 5 రోజుల పాటు ఒడిశా అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, సముద్రం అల్లకల్లోలంగా ఉండే పరిస్థితులు నెలకొన్నందున మత్స్యకారులను హెచ్చరించారు. ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల ప్రపంచ కప్ బెల్జియం నెదర్లాండ్స్ 2026లో చారిత్రాత్మక 5వ స్థానాన్ని సాధించినందుకు గాను భారత మహిళల హాకీ జట్టుకు హాకీ ఇండియా 50 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. గురువారం నాడు ఆమ్స్ టెల్విన్లో జరిగిన 5వ 6వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ప్రపంచ నంబర్ 5వ స్థానంలో ఉన్న జర్మనీపై 3-1 తేడాతో విజయం సాధించి సలీమా టిటేన్ సారథ్యంలోని భారత మహిళల హాకీ జట్టు ఈ ఘనతను సాధించింది. 1974లో జరిగిన టొలి ఎడిషన్లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత ఈ టోర్నమెంట్లో భారత్కు ఇదే అత్యుత్తమ ఫలితము.

ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 626 పెరిగింది. 2000 మందికి పైగా గల్లంతయ్యారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: और इसको किया है, इसको बोला है, बोला गया है जयदीप, बलविंदर और मालविका गायत्री ने।
1: ఆకాశవాణి సమయం 1:10 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. మారిన జీవనశైలి వల్ల వచ్చే కిడ్నీ వ్యాధుల నివారణకు ముందస్తు స్క్రీనింగ్ జాగ్రత్తలు అవసరమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, ప్రజలకు సరసమైన ధరలకే తగినంతగా లభించేలా చూస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జార్ అహ్మద్ బేగ్ పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తూ ఆ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను పలువురు ప్రముఖులు శుక్రవారం నాడు పరామర్శించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, మంత్రి దొడ్డిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజో ఆయన కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా వారంతా ఆకాంక్షించారు. హైటెక్ సిటీలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన కిడ్నీ సింపోజియం 2026లో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత దశాబ్ద కాలంలో దేశ వైద్య రంగం అద్భుత ప్రగతి సాధించిందని, మెడికల్ కాలేజీలు, సీట్లు, ఎయిమ్స్ ఆసుపత్రుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. మారిన జీవనశైలి వల్ల వచ్చే కిడ్నీ వ్యాధుల నివారణకు ముందస్తు స్క్రీనింగ్ జాగ్రత్తలు అవసరమన్నారు. ఆయుష్మాన్ భారత్ జాతీయ డయాలసిస్ ప్రోగ్రాం ద్వారా కోట్లాది మందికి ఉచిత వైద్యం అందుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ను అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ మెడికల్ టూరిజం హబ్గా అభివర్ణిస్తూ అవయవ దానంపై అవగాహన పెరిగి ఇదొక ప్రజోద్యమంగా మారాలని ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆదేశ శ్రీనివాస్ దర్శించుకోగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్పెల్లింగ్ పొరపాట్లు సవరించుకోవడానికి, పేర్లు విస్మరించిన వారికి ఇది మంచి అవకాశమని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు భద్రంగా ఉండేలాగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్లో ఈవేళ జరిగిన మైనారిటీ మోర్చా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, ఎంపీ డికే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ మైనారిటీలను ఓటు బ్యాంకుగా చూస్తే మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేసిందన్నారు. ఎంఐఎం ఎమ్మెల్సీపై వచ్చిన ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ మౌనాన్ని వీడాలని కోరారు. తెలంగాణ డీజీపీ ఆఫీసులో జరిగిన అర్ధవార్షిక నేర సమీక్షలో డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ నేరాల మూలాలను అధ్యయనం చేసినప్పుడే నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. సాంకేతికతను విస్తృతంగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. గడిచిన 3 ఏళ్లలో రాష్ట్రంలో సగటు నేరాలు 7.15%, డ్రగ్స్ కేసులు 46.10%, రోడ్డు ప్రమాదాలు 9.48% పెరిగినట్లు ఆయన చెప్పారు. అయితే సైబర్ నేరాలు 13.29%, ఆర్థిక నేరాలు 13.28%, తీవ్ర నేరాలు 10.33% తగ్గాయని కూడా డీజీపీ వెల్లడించారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూలు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన మార్కండేయ స్వామి శోభాయాత్రలో రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆదేశ శ్రీనివాస్ పాల్గొన్నారు. చేనేత వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. నేతన్నలు, రైతులకు అండగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఖాదీ దుస్తులు ధరించాలని, పాలియెస్టర్ శాలువాల స్థానంలో ఖాదీ కండువాలు ప్రోత్సహించాలని కోరారు. ప్రభుత్వ విపాది శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత కార్మికులు రుణమాఫీ చేశామని, స్థానిక వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటునందిస్తూ మహిళలకు కోటి చీరలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్,
2: ఖాదీ కండువాలు ధరించేటువంటి సాంప్రదాయాన్ని తీసుకోవాలని సందర్భంగా కోరుతూ, సిరిసిల్ల అంటే చేనేత, చేనేత వర్గాలు ఉంటేనే బాగుంటేనే సిరిసిల్ల బాగుంటుంది అనేటువంటి ఆలోచనలతో వారందరి సంక్షేమం కొరకు, సిరిసిల్ల నేతన్నల సంక్షేమం కొరకు మరొకసారి కట్టుబడి ఉన్నామనేటువంటి పౌర్ణమి దినంన ఇంకా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు తీసుకొని వారి యొక్క వృత్తిపరంగా ప్రభుత్వం అండగా ఉంటుందనే మాట పనిచేస్తూ,
1: దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు చక్కెర తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ మధ్యకాలంలో ఎక్స్ మిల్ చక్కెర ధరలు సుమారు 20% తగ్గాయని రీటైల్ చక్కెర ధరలు కూడా తగ్గడం

ప్రారంభించాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చక్కెర లభ్యత తగినంతగా ఉండడానికి దేశీయ మార్కెట్లో కృత్రిమ సరఫరా కొరత నివారించేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు తెలియజేసింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఈవేళ జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి ధ్యాన్చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి ధ్యాన్చంద్ అందించిన సేవలను స్మరించుకున్న మంత్రి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీలను ప్రత్యేకంగా సత్కరించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని వెల్కమ్ బోర్డు నుండి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు పురుషులకు 5 కిలోమీటర్ల రన్నింగ్ జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను జెండాతో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా యువజన క్రీడల నిర్వహణాధికారి రమేష్, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. చంద్రభవన్ హోటల్ నుంచి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు బాలికలకు 2 కిలోమీటర్ల రన్నింగ్ పోటీలు నిర్వహించారు. క్రీడా పాఠశాల విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం గర్వకారణమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లాలో జాతీయ క్రీడా దినోత్సవం మేధర్ ధ్యాన్చంద్ జయంతి వేడుకలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆదిలాబాద్, జయనాథ్, ఐటీడీఏ స్పోర్ట్స్ పాఠశాలలు విద్యతో పాటు క్రీడల్లోనూ రణిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వోన్నత పాఠశాల మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మేజర్ ధ్యాన్చంద్ 121 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురుకృప స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడాజ్యోతి వెలిగించి పాఠశాల మైదానం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలు ప్రతిరోజు కొంత సమయం క్రీడలకు కేటాయించి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు కారెంగుల రామయ్య సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. యువజన క్రీడల శాఖ ఖేలో ఇండియా సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జనకపూర్లో గల క్రీడా మైదానంలో విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల క్రీడలను జిల్లా యువజన క్రీడల అధికారి అశ్వక్ అహ్మద్ ప్రారంభించారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జార్ రహమత్ బేగ్పై పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్ఏ హుస్సేన్ అన్వర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. మిర్జా రహమత్ బేగ్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా పత్రాన్ని వెంటనే శాసనమండలి చైర్మన్కు సమర్పించాలని ఆదేశించారు. ఇటీవల బేగ్పై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే పార్టీ నిర్ణయానికి కారణాలను ఎంఐఎం అధికారికంగా వెల్లడించలేదు. బ్యాంకింగ్ ఆర్థిక రంగాల్లో సైబర్ మోసాల నివారణకు ఐఐటీ హైదరాబాద్, బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన సైబర్ షీల్డ్ హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే ముగిసింది. దేశవ్యాప్తంగా వచ్చిన 2936 దరఖాస్తుల్లో 9 బృందాలు ఫినాలేకి ఎంపికయ్యాయి. ఏఐ ద్వారా మోసపూరితమైన యాప్లు, మాల్వేర్ల గుర్తింపు పోటీలో బెంగళూరుకు చెందిన IIIT విజయ్ బృందం ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకుంది. విజేతలకు మొత్తం 20 లక్షల రూపాయల నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను అధికారులు అందజేశారు. హైదరాబాద్లోని టీ వర్క్స్లో జెన్సీ ల్యాబ్స్ అనే సైబర్ సెక్యూరిటీ ఏఐ సంస్థను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈవేళ ప్రారంభించారు. సైబర్ బెదిరింపులను అరికట్టడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సంస్థ సీఈఓ రవి పుత్త వారి బృందాన్ని ఎంపీ అభినందించారు. హైదరాబాద్ మెట్రో ఆన్లైన్ సేవల్లో ఈ రోజు ఉదయం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆన్లైన్ టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు ఇన్ అవుట్ గేట్ల వద్ద సెన్సార్లు పనిచేయకపోవడంతో స్కానింగ్ కాక స్టేషన్లోనే నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెట్రో అధికారులు, సాంకేతిక సిబ్బంది స్పందించి సమస్యను పరిష్కరించి సేవలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత పింఛన్ అందేలాగా విస్తృతంగా అవగాహన కల్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో చేయూత సామాజిక భద్రత పింఛన్లకు సంబంధించిన అవగాహన పోస్టర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆవిష్కరించారు. కొత్తగా పింఛన్లు పొందేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలాగా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆమె సూచించారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నది పుష్కరాలను పురస్కరించుకుని భద్రాచలంలో పుష్కర్ ఘాట్ల నిర్మాణం పనులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. స్నాన ఘట్టాలు, పుష్కర్ ఘాట్ల నిర్మాణానికి 46.65 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నారు. ఇంటింటికి ఇందిరమ్మ ఆటోమేటిక్ కుట్టు మిషన్ పథకం కింద ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీకి అర్హులైన బీసీ మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకాలా ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేశారు. నిర్మల్ జిల్లాలో పెండింగ్లో ఉన్న భూ సమస్యల దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. తహసీల్దార్తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశేషాలు మరొకసారి
మారిన జీవనశైలి వల్ల వచ్చే కిడ్నీ వ్యాధుల నివారణకు ముందస్తు స్క్రీనింగ్ జాగ్రత్తలు

0: అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. దేశంలో చక్కెర కొరత లేదని, ప్రజలకు సరసమైన ధరలకే తగినంత లభించేలా చూస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవం జరిగింది. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమద్ బేగ్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వనితాలోకం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో హద్దులు శ్రీమతి పి భారతీకృష్ణ గారి కథానిక వింటారు.
1: సీత, సీత, ఒంటిగంటైంది. అక్కయ్య భోజనం అయ్యిందా? వదనగారు గంట క్రితమే భోజనం చేసి పడుకున్నారు. మీరు రండి భోజనానికి. సరే, కాళ్ళు కడుక్కుని వస్తానుండు అంటూ పెరట్లో బావి దగ్గరికెళ్లాడు చలపతి. ఉన్న ఊళ్ళోనే చలపతి టీచర్గా పనిచేస్తున్నాడు. కొడుకులిద్దరికీ వివాహాలై ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఈ మధ్య చలపతి అక్క రాజ్యం ఒంట్లో బావులేదని విశ్రాంతి కోసం తమ్ముడి దగ్గరికి వచ్చింది. అనారోగ్యం మాట ఎలా ఉన్నా మనిషెందుకో ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటోందని, మానసికంగా కూడా బాధపడుతోందనిపించి బావగారైన శంకరానికి ఫోన్ చేశాడు. అంత తీవ్రమైన సమస్య ఏమీ లేదు చలపతి, మీ అక్క చెప్పలేదా? చెప్పలేదు కనుకే నిన్ను అడుగుతున్నాను బావా. ఏమైంది, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? అలాంటిదేమీ లేదు, నీకు తెలుసుగా రాజ్యమంటే నాకెంత ఇష్టమో. అయితే ఏమిటో చెప్పు, సంగతి తెలిస్తే అక్కతో మాట్లాడి ఆమె దిగులు పోగొట్టగలిగే వీలుంటుంది నాకు అనగానే శంకరం చెప్పిన విషయం వింటుంటే కొంచెం బాధ కలిగినా నవ్వు కూడా వచ్చింది. హద్దులు దాటిన ఏ విషయానికైనా నియంత్రణ తప్పదుగా. రాజ్యం పెద్దగా చదువుకున్న మనిషి కాదు. సనాతనం సాంప్రదాయమైన ఉమ్మడి కుటుంబంలో 10 మంది మధ్య పెరగడంతో పాత పద్ధతులు బాగా వంట పట్టించుకుని పెరిగింది. కొడుకు తేజాకు ప్రశాంతితో పెళ్లైంది. చదువుకుని ఉద్యోగం చేస్తున్న ప్రశాంతిపై రాజ్యం పాత అలవాట్లు రుద్దడం మొదలుపెట్టి ఇబ్బందులకు గురిచేయడంతో చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి. మారుతున్న కాలంతో మనం మారాలని భర్త శంకరం ఎంత చెప్పినా రాజ్యం తన పద్ధతి మార్చుకోలేదు. భార్య బాధ చూడలేక, ఇంట్లో పరిస్థితి చూసి తల్లిని ఏమి అనలేక తేజ ప్రశాంతి అమెరికా వెళ్లిపోయారు. అలా వెళ్లడంతోటే అసలు కథ మొదలైంది. వెళ్లే ముందు తల్లికి ఫోన్ కొనిచ్చాడు తేజ. భర్త సహాయంతో వాట్సాప్ మెసేజ్లు, వీడియో కాల్స్ అన్నీ అతి త్వరలోనే నేర్చేసుకుంది రాజ్యం. అక్కడితో ఆగకుండా రోజు వీడియో కాల్ చేసి కోడల్ని సతాయించడం చేస్తుంటే ఆ పిల్ల భయపడి మాట్లాడడం మానేసింది. కొడుకు రాజ్యానికి ఫోన్ చేసి, ఇండియాలో పద్ధతులు వేరు, ఇక్కడ పద్ధతులు వేరు, మడీ తడి చాదస్తాలు కుదరవమ్మా, అర్థం చేసుకో, ఈ రోజుల్లో కూడా నువ్వు కోడలతో ఇలా ఉండడం బాలేదమ్మా, నీ దగ్గర నుండి ఫోన్ వస్తోందంటే ప్రశాంతి భయపడిపోతోంది, నీ పద్ధతి మార్చుకునేదాకా ఫోన్ చెయ్యకమ్మా అని చెప్పేశాడు. కొడుకు మాటలు విని కొంచెం బాధపడిన, ఏ దేశమైతేనేమిటి, మన అలవాట్లు ఆచారాలు మానేసుకోవాలా, పైగా దేశంలో ఏముంటుంది, మనిషి మనసులో ఉంటుంది, అక్కడికెళ్లి పూర్తిగా వదిలేసినట్టున్నారు అని ఆ మాటలు పెద్దగా పట్టించుకోలేదు సీత. అనవసరమైన ఫోన్లు చేసి గంటల కొద్దీ వీళ్ల

తో వాళ్లతో కాలక్షేపంగా మాట్లాడడం, కనిపించినవన్నీ ఆర్డరిచ్చి ఆన్లైన్లో కొంటానడం, అంతేనా ఎంతో రుచిగా చేసే వంట మానేసి బయట నుండి కూరలు టిఫిన్లు ఆర్డరిచ్చి తెప్పించడం, వచ్చిన ప్రతి ఫోన్ కాల్ తీసి మాట్లాడేసి అనేక సమస్యలకు గురి కావడం, భర్త అవసరాలు కూడా పట్టించుకోక పగలు రాత్రి ఫోనే లోకంగా మారిపోయింది. భార్య తీరుకి విసుగు చికాకు చెందిన శంకరం కోప్పడి ఫోన్ తీసేసుకోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆరోగ్యం పాడై నీరసపడి కొన్నాళ్లు విశ్రాంతి కోసం తమ్ముడి దగ్గరికి వచ్చేసింది రాజ్యం. బావగారి ద్వారా విషయం విన్న చలపతికి అక్క నోటి దురుసుతనం మొండితనం తెలిసిందే, అయినా ఇప్పుడామె అమాయకత్వం కూడా అర్థమైంది. మెల్లగా అక్కకి నచ్చ చెప్పాలి అనుకున్నాడు. కొద్ది రోజులు గడిచేసరికి ఇటు భర్త అటు కొడుకు మాట్లాడకపోవడం, తన కళ్ల ముందే మరదలు సీత కొడుకులు కోడళ్లతో నవ్వుతూ ప్రేమగా కబుర్లు చెప్పుకోవడం, అది వారానికి 2 సార్లు మాత్రమే ఫోన్ చేయడం, అనవసరంగా పనికిమాలిన కబుర్లతో నలుగురికి ఫోన్ చేయకపోవడం, చలపతి కూడా ముఖ్యమైన సంగతుంటేనే సీతకు ఫోన్ చేసి మాట్లాడడం, లేకుంటే ఫోన్ అస్సలు మోగకపోవడం గమనించింది రాజ్యం. ఈ ఫోన్ లోకంలో పడి అందరి మనసులకు కష్టం కలిగించి కుటుంబ సంబంధాలనే దూరం చేసేసుకున్నానని కుమిలిపోసాగింది. భర్త కొడుకు తమ్ముడికి ఫోన్ చేసి తన క్షేమం అడగడం మరింత బాధ కలిగిస్తోంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు, పరాయింట్లో ఉన్నట్టుగా ఇబ్బంది పడుతోంది. భర్త దగ్గరకు వెళదామంటే చిన్నతనం అనిపిస్తోంది. ఆయన రమ్మని పిలవలేదని మనసు చిన్నబుచ్చుకున్నా బయటపడటం లేదు. అక్క పరిస్థితి ఎప్పటికప్పుడు బావకు తేజాకు అందజేస్తున్నాడు చలపతి. ఇదిలా ఉంటే ఓ రోజు సీత స్నేహితురాలు వచ్చింది. రాజ్యం గురించి వివరాలన్నీ ముందే సీత ద్వారా తెలిసి, భర్తతో గొడవపడి వచ్చినావిడ ఎన్నాళ్లు నీ ఇంట్లో ఉంటుంది, నీకు ఇబ్బందిగా లేదు, ఎందుకైనా మంచిది, ఎక్కడి వాళ్లక్కడ ఉంటేనే మంచిది సీత అంటూ మొహం మీదే చెప్పడంతో తానేదో భర్తతో గొడవపడి శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయేదానిలా కనిపించినట్టుగా ఎంతో అవమానంగా అనిపించింది. సీత స్నేహితులు ఇలా ఉంటే సీత బంధువులేమనుకుంటున్నారో అనే అనుమానం కలిగి చెప్పలేనంత సిగ్గుగా కూడా ఉంటోంది. నా తమ్ముడింట్లో 4 రోజులుండే స్వతంత్రం నేను కోల్పోయానా? ఏం మనుషులు వీళ్లు? అయినా ఇదంతా నేను ఫోన్ మాట్లాడడం వల్లనే కదా. మారిన కాలంతో మారాననుకున్న నాలాంటి వాళ్లు మితిమీరే ప్రవర్తనే కారణమా అని మనసులో కుమిలిపోయింది రాజ్యం. ఈ మధ్య మరదల సీత కూడా ఆడవాళ్లు భార్యగా తల్లిగా వారి ప్రవర్తన బాధ్యత ఎవరి పట్ల ఎలా ఎంతవరకు ఉండాలో అందరి దగ్గర ఉపన్యాసాలివ్వడం చేస్తోంది. తమ్ముడు కూడా సమయం దొరికినప్పుడల్లా కుటుంబం యొక్క విలువలు నాటికి నేటికి మారుతున్న పద్ధతులతో ఎలా సర్దుకుని బ్రతకాలో చెప్తుంటే అవి కొంచెం చురకలుగా అనిపించి నేను తప్పు చేశానా, ఉన్నట్టుండి ఎందుకిలా మాట్లాడుతున్నారు, తనను దృష్టిలో పెట్టుకుని అంటున్నారా, తను మరీ ఎంత బాధ్యతలేని మనిషా, వీళ్లే ఇలా ఉంటే కొడుకు కోడలు ఏమనుకున్నారో, కోడలు పుట్టింట్లో చెప్పేసిందేమో, వియ్యాలారేమనుకుంటున్నారో, చిచ్చి ఎంత పొరపాటు జరిగిందనే ఆలోచనతో మనస్తాపం చెంది రాత్రిళ్లు నిద్ర కూడా కరువైంది రాజ్యానికి. ఓ రోజు ఉదయమే చలపతి రాజ్యంతో, బావకు భోజనానికి బాగా ఇబ్బంది అవుతోందిట, నీకు ఒంట్లో బావుంటే పంపించమంటున్నాడక్కయ్య అన్నాడు. ఆ మాట వినగానే పుట్టెడు దుఃఖం వచ్చింది. ఆ మాట నాతోనే చెప్పవచ్చు కదా. ఎలా చెప్తారులే, అందరినీ నా మాటలతో విసిగించేశాను, కోడలెంత బాధపడిందో, నా చిన్నతనంలో అమ్మ కూడా బామ్మ సూటీపోటీ మాటలు సాధింపులు తట్టుకోలేక ఎంతో నలిగిపోయిందిట. అమ్మకు బామ్మకు మధ్యలో నాన్నగారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారట. అన్నీ సహనంతో భరించింది అమ్మ, అయినా ఆ కాలం వేరు. మరి ఇప్పుడు నేను బామ్మల కాలంలో ఉన్నానా? లేను కదా. మరి ఈ గయ్యాళి బుద్ధులు ఆడిపోసుకునే ఈ నోరు బామ్మ నుండి వచ్చాయా? ఆయన ఎన్నో విధాలుగా చెప్తూనే ఉన్నారు కాలంతో పాటు మనం మారాలి రాజ్యమని, నేనే వినలేదు. చలపతికి చెప్పి నేనే ఆయనతో మాట్లాడతానని అనుకుంటూ ఉండగానే బావ ఫోన్లో ఉన్నాడంటూ చలపతి
రాజ్యానికి ఫోన్ అంది.

0: అందించాడు. భర్త గొంతు వినగానే కొద్దిసేపు ఉద్వేగానికి గురైంది రాజ్యం. ఏమిటి, ఇంటికి రావా, తమ్ముడి దగ్గరే ఉండిపోతావా అంటూ నవ్వుతూ పలకరించేసరికి మనసంతా తేలికపడి, మీరొక పని చేస్తానంటే నేను రేపే బయలుదేరతాను, చెప్పు ఏం చెయ్యమంటావు అని భర్త అడిగిన ప్రశ్నకు బదులుగా తన మనసులో కోరిక చెప్తున్న భార్య మాటలకు పకపకా నవ్వేసిన శంకరం చలపతితో మాట్లాడి రాజ్యాన్ని తీసుకురమ్మన్నాడు. మర్నాడు ప్రయాణమవుతుంటే సీత రాజ్యం దగ్గరకొచ్చి, నేను కూడా మితిమీరి ఫోన్లో మాట్లాడి కొన్ని చిక్కుల్లో ఇరుక్కున్నాను వదినగారు, నేను ఏం మాట్లాడినా అవి నా గురించే, మీరేమి అనుకోకండి. మీ సమస్య తెలిసి నేను మీ తమ్ముడు ఫోన్లో మాట్లాడడం తగ్గించాం అంటూ నవ్వుతుంటే, నిజమేలే సీత, ఆధునిక సౌకర్యాలతో ఎంత ఆనందం ఉంటుందో అంత ప్రమాదం కూడా ఉంటుంది. ఫోన్ మన చేతిలో ఉండాలిగాని ఫోన్ చేతిలో మనం ఉండకూడదని తెలిసొచ్చిందిలే, చేయి నోరు కూడా హద్దుల్లో ఉండాలిలే అంటున్న రాజ్యాన్ని తీసుకుని నవ్వుతూ బయలుదేరాడు చలపతి. భార్య కోరిక మేరకు ల్యాండ్ ఫోన్ పెట్టించానని శంకరం, అమ్మ రాగానే ఫోన్లో మాట్లాడాలని కొడుకు తేజ ఎదురు చూస్తున్నారని, ఇంట్లోకి రాగానే మోగుతున్న ల్యాండ్ ఫోను రాజ్యాన్ని ఆనందానికి గురిచేసింది.
1: మీరింతవరకు హద్దులు శ్రీమతి పి భారతీకృష్ణ గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కనకదుర్గ గారు పాడిన లలిత గీతాలు.

0: రివ్యూ కోఆపరేషన్ ఇన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, డిఫెన్స్, డిజిటల్ కనెక్టివిటీ, ఎనర్జీ, ఎడ్యుకేషన్ అండ్ పీపుల్ టు పీపుల్ డొమైన్స్ అండ్ సెట్ ద ఎజెండా ఫర్ ద రోడ్ అహెడ్. కనెక్టివిటీ యాక్చువల్లీ ఈజ్ అ మేజర్ హర్డల్ ఫర్ ద ట్రేడ్ బిట్వీన్ ద టూ కంట్రీస్ అండ్ డెలిబరేషన్స్ విల్ టేక్ ప్లేస్ ఆన్ దిస్ ఇష్యూ ఆల్సో. బోత్ లీడర్స్ విల్ షేర్ పర్స్పెక్టివ్స్ ఆన్ అడ్వాన్సింగ్ ద షేర్ డెవలప్మెంట్ విజన్స్ ఆఫ్ వికసిత్ భారత్ 2047 అండ్ ఉజ్బెకిస్తాన్ 2030. షగున్.
1: Well, thank you, Sushil, for those details. The death toll from devastating flash floods in Nepal and Tibet has risen to 626 this morning, with over 2,000 people remain missing. Police had recovered 233 bodies in Chitwan, 158 in Nawalparasi East, 48 in Gorkha, 47 in Nawalparasi West, 45 in Dhading, 41 in Nuwakot, 31 in Tanahun and 13 in Rasuwa. Search and rescue operations are underway across the affected districts of the Himalayan nation. Officials said

అందరికీ నమస్కారం. కల్లమంజిరెడ్డి విద్యాలయ విద్యార్థిని విద్యార్థులు సమర్పించనున్న కదంబ కార్యక్రమం మొదటిగా భక్తిభావంతో ఆలపించబోయే గణేష వందన గీతాన్ని మీ అందరి దృష్టిని ఆహ్వానిస్తున్నాం. విఘ్నాల్ని తొలగించే విఘ్నేశ్వరుణ్ణి స్మరణతో మన కార్యక్రమాన్ని శుభారంభం చేద్దాం. ఇప్పుడు భక్తిభావంతో ఆలపించబోయే గణేష వందన గీతాన్ని ఆలపిస్తాం.

0: ప్రపంచంలో ప్రేమకు మొదటి అక్షరం అమ్మ. మన తొలి గురువు, తొలి దేవత, మన బలానికి మూలం అమ్మ. అమ్మ ప్రేమను, త్యాగాన్ని, అనురాగాన్ని స్మరింపజేస్తూ మన చిన్నారులు ఆలపించబోయే మధుర గీతం అమ్మ పాట. వారి హృదయాల నుంచి పుట్టిన ఈ గీతానికి మీ అందరి మనసుల తాళం వేయాలని కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాం అమ్మ పాటను పూజశ్రీ.
1: అమ్మ పాడే జుల పాట అమృత.

వెంట నిండు జాబిలు చూపించి రెండు బుగ్గలు కిల్లేసి, నిండు జాబిలు చూపించి గోటితో బుగ్గలు కిల్లేసి, ఉగ్గును పట్టే ఉయ్యలలు పే అమ్మలలా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దివేనా, అమ్మ పాడే జుల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లలి పాట తెనెలుడి పాడేరులంట.

వాడంట. నింగిని తాకే మేడలకి పునాదిరాయమ్మ, అన్నం పొందిన పెతిశిలకి ఉలిగాయమ్మమ్మ. నింగిని తాకే మేడలకి పునాదిరాయమ్మ, అన్నం పొందిన పెతిశిలకి ఉలిగాయమ్మమ్మ. చీకటి చరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ, లోకం చూపే కన్నులకి

0: థ్యాంక్ యూ.
1: కథలు మనకు కేవలం వినోదం మాత్రమే కాదు, జీవితానికి దారి చూపే దీపాలు. నీతి విలువలు మన సంస్కృతి ప్రతిబింబించే ఒక చక్కని తెలుగు కథను మన ఉమాశ్రీ మీ ముందుకు తీసుకురాబోతున్నారు. వారి కథలోని సందేశాన్ని గమనిస్తూ మనసారా ఆస్వాదించండి.
2: అతను ప్రతిరోజు పట్టణానికి వెళ్ళి పాలు పోస్తూ ఉండేవారు. ఒకరోజు రాముకి ఒక ఆలోచన తట్టింది. నేను రోజు పాలల్లో నీళ్లు కలిపి అందరికీ ఇస్తాను అన్నాడు. అప్పుడు అట్లానే చేశారు. ఎప్పుడైతే నెల ఆఖరికొచ్చిందో అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోనంటికి వెళ్ళాడు. పట్టణం నుంచి మళ్ళీ పల్లెటూరికి వస్తున్నప్పుడు మధ్యలో ఒక చెరువు కనపడింది. అప్పుడు అక్కడ చల్లని గాలి వీస్తుంది. అక్కడ ఒక చెట్టు ఉంది, దాని కింద కూర్చొని పడుకున్నాడు. ఎప్పుడో తెలీదు. అప్పుడు పైన చెట్టు మీదే కోతి అదంతా చూస్తూ ఉంది. ఆ కోతి కింద తిరిగి ఆ దాంట్లో ఉన్న డబ్బుల్లో సగం ఇటు సగం అటు అన్నట్టు ఒక్కొక్క పైసా తీసి ఇటొకటి అటొకటి నీళ్ళల్లో సగం డబ్బులు పడేసింది, నేల మీద సగం డబ్బులు ఉంచింది. అంటే తను అనుకుంది, ఇతను రోజు పాలల్లో నీళ్లు కలుపుకొని వెళ్తున్నారు కదా, అయితే సగం వాటా కూడా నీళ్ళకే చెందాలి అనేసి సగం డబ్బులు మొత్తం నీళ్ళల్లో పడేసింది. లేచి చూసేటప్పటికి దాంట్లో ఉన్నది ఓన్లీ సగం డబ్బులు మాత్రమే. అప్పుడు అతనికి అర్థమైంది, ఎప్పుడు ఇట్లా మోసాలు చేయకూడదు, మోసం చేస్తే మనకి అదే మళ్ళీ వెనుదిరిగి వస్తుంది అని. ధన్యవాదములు. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఎప్పుడైతే మనం మోసం చేస్తామో అది మళ్ళీ మనకి తిరిగి వస్తుంది.
1: మాటలు లేకుండానే మనసును పలికించే సంగీతం వాయిద్య సంగీతం. అందులో వయలిన్ స్వరాలు హృదయాన్ని తాకుతాయి. శాస్త్రీయ సంగీతంలో ఎంతో మధురమైన మోహన రాగాన్ని వయలిన్ తంతులో అద్భుతంగా ఆవిష్కరిస్తూ మన హరిహరన్ మీ ముందుకు రాబోతున్నారు.

వస్తీ అంటే జీవితం. అక్కడి సందడి, పాటలు, కష్టాలు, ఆనందాలు అన్నీ కలిస్తేనే ఒక రంగుల ప్రపంచం. ఆ జీవన సౌందర్యాన్ని పాటల రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నారు మన మ్యూజికల్ బస్తీ.

0: తెలుగు సాహిత్యంలో వేమన పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది సత్యం, నీతి, జీవన విలువలు. సాధారణ మాటల్లో అసాధారణమైన సందేశాలను పద్యాల రూపంలో మనకు అందించిన మహానుభావుడు వేమన. ఆయన పద్యాలు నేటికీ మన జీవితానికి మార్గదర్శకాలు. అటువంటి ఒక విలువైన వేమన పద్యాన్ని మన విద్యార్థులు ముందుకు తీసుకురాబోతున్నారు.
1: తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టని

0: విరామ వినురవేమ.
1: మేడి పండు చూడ మేలిమై వుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండును, పిరిగి వాని మది బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ.
2: అల్పుడెప్పుడు పలుకున ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచుమరోగునట్టు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ.
3: ఆలోచిస్తే సరదా, సమాధానం దొరికితే ఆనందం. మన బుద్ధిని పరీక్షిస్తూ చురుకుదనాన్ని పెంచే చిన్న కథలే పొడుపు కథలు. ఇప్పుడు మన మెదడుకు చిన్న వ్యాయామం చేయించేలా మన విద్యార్థులు తీసుకొచ్చిన పొడుపు కథలను ఆస్వాదిద్దాం.
4: కూర్చుంటే కూలపడుతుంది, నిలబడితే నిలుస్తుంది, ఏంటది? ఇంకోసారి చెప్తున్నాను. కూర్చుంటే కూలపడుతుంది, నిలబడితే నిలుస్తుంది, ఏంటది? జవాబు నీడ. నోరు తెరిస్తే ముత్యాల పేరేంటి? మళ్ళీ చెబుతున్నాను. నోరు తెరిస్తే ముత్యాల పేరేంటి? జవాబు పళ్ళు.
5: తెల్లని అబ్బాయి, నల్లని టోపీ, ఎవరది?
6: అగిపుల్ల. అగిపుల్ల.
7: లోపడిది తింటాం, బయటది పడిస్తాం, బయటది తింటాం, లోపడిది పడిస్తాం, ఏమిటది? నేను మళ్ళీ చెప్తున్నాను. లోపడిది తింటాం, బయటది పడిస్తాం, బయటది తింటాం, లోపడిది పడిస్తాం, ఏమిటది?
8: జవాబు మొక్కజొన్న.
9: సీత లేదు, కోక కాదు, రామచిలుక కానే కాదు, అది ఏమిటి? నేను మళ్ళీ చెప్తున్నాను. సీత లేదు, కోక కాదు, రామచిలుక కానే కాదు, అది ఏమిటి?
10: జవాబు సీతా కోక చిలుక.
11: కర్ర కాని కర్ర, ఏమిటది? నేను మళ్ళీ చెబుతున్నాను. కర్ర కాని కర్ర, ఏమిటది? జవాబు జీలకర్ర.
4: మామ కాని మామ, జవాబు చందమామ.
3: కాలానికి అధిపతి, కాశీక్షేత్ర రక్షకుడు, భక్తుల కష్టాలను దూరం చేసే మహాశక్తి శ్రీ కాలభైరవుడు. భక్తి శక్తి లయ కలిసిన ఈ స్తోత్రం మన మనసులను పవిత్రం చేస్తూ ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తుంది. అటువంటి మహిమాన్వితమైన శ్రీ కాలభైరవాష్టకాన్ని మన విద్యార్థిని నిత్య భక్తిభావంతో మీ ముందుకు సమర్పించబోతున్నది.
12: దేవరాజ సేవమాన్య పవన కృపంకజం వ్యావయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్.

శంభజి శూలటాంక పాస దాండ పాని మాది కారణం శ్యామకాయ మాది జీవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్త లోక విగ్రహం నిక్వనక్ మనోజ్ఞ హేమని కింకి నీల సత్కటిం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం కర్మ పాసమోచకం సుసర్పదాయకం విభుం స్వర్ణవర్ణ కేశ పాస శోభితాంగ మండలం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. రత్న పాదుకా ప్రభా విరామ పాదయుత్మకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాల దంస్త్రమోక్షణం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. అట్టహాస భిన్న పద్మజాన కోస సంతతిం దృష్టిపాత నష్ట పాప జాల మూర్ఘ శాసనం అష్టసిద్ధిదాయకం కపాలి మాలికాతరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. భూత సాంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాస లోక పుణ్య పాప శోధకం విభుం

0: కాలభైరవాష్టక సంపూర్ణం.
1: ఇప్పుడు మనం అసుర సంహారిణి ఆదిశక్తి

రమ్యకపర్దిని శైలసుతే ఐనిజహుంకృతి మాతృనిరాకృత ధూమ్ర విలోచన ధూమ్రశతే సమర విశోషిత శోణిత బీజ సముద్భవ శో

సుతే ధనురను సంగన రక్షణ సంగ పరిస్ఫుర దొంగ నటట్కటకే కనకపి శంగ పృషత్క నిషంగ రసత్పత శృంగ హతావటుకే కృత చతురంగ బలక్షితిరంగ రటద్బటురంగ రతద్బటుకే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే ఐశరణాగత వైరివధూవర వీరవరాభయదాయకరే త్రిభువనమ

దిని రమ్య కపర్దిని శైలసుతే జయ జయ జప్య జయే జయ శప్త పరుస్తుతి తత్పర విశ్వనుతే భన భన భింజిని భిన్కృత నూపుర సంజిత మోహిత భూతపతే.

యన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిన్ రమ్యకపర్దిని శైలసుతే సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లితరల్లక మల్లరతే విరచిత వల్లిక పల్లిక మల్లిక బిల్లిక భిల్లిక వర్గవృతే అసిత కృత

శైలసుతే పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనిదినం సశివే. ఐ కమలే కమలానిలయే కమలానిలయ సకతం.

0: ఇంతవరకు బాలానందం కార్యక్రమంలో కళ్ళం అంజిరెడ్డి విద్యాలయ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ కు నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. నేపాల్ టిబెట్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య ఈ ఉదయం నాటికి 626 పెరిగింది. 2000 మందికి పైగా ఇప్పటికీ ఆచూకీ లేకుండా ఉన్నారు. నేపాల్లోని ప్రభావిత జిల్లాలంతటా గాలింపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు చక్కెర తగినంత లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. మారిన జీవనశైలి వల్ల వచ్చే కిడ్నీ వ్యాధుల నివారణకు ముందస్తు స్క్రీనింగ్ జాగ్రత్తలు అవసరమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన కిడ్నీ సింపోజియం 2026లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ అవయవ దానంపై అవగాహన పెరిగి అదొక ప్రజా ఉద్యమంగా మారాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ పనితీరు మారాలని, వర్గ పోరు పక్కన పెట్టి క్రమశిక్షణ తప్పే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. పాలిటెక్నిక్ను ఇంజనీరింగ్ విద్యలోనే ఉంచాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. 97 జీవోతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ మైనారిటీలను ఓటు బ్యాంక్గా చూస్తే మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేసిందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో జల్లులు పడే అవకాశం ఉందని కూడా పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆకాశవాణి సమయం 3:03 దాటి 3 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. ముందుగా తెలుగులో వార్తల ముఖ్యాంశాలు విందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం వినవచ్చు. నేపాల్, టిబెట్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య ఈ ఉదయం 6 గంటల 26 పెరిగింది. 2000 మందికి పైగా ఇప్పటికీ ఆచూకీ లేకుండా పోయారు. ఈ కష్టకాలంలో భారత ప్రభుత్వం అందించిన సహాయానికి నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పోదెల్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కృతజ్ఞతలు తెలియజేశారు. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు చక్కెర తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. మారిన జీవనశైలి వల్ల వచ్చే కిడ్నీ వ్యాధుల నివారణకు ముందస్తు స్క్రీనింగ్ జాగ్రత్తలు అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కిడ్నీ సింపోజియం 2026లో మాట్లాడుతూ చెప్పారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అభ్యంతరాలు, క్లెయిమ్ల గడువును మరో 4 వారాలు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు లేఖ రాశారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ను రాష్ట పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికి గాను సెప్టెంబర్ 8-9 తేదీల్లో ఈ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్జార్ అహ్మద్ బేగ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీబీఐ విచారణ లేదా కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని తెలంగాణ బీజేపీ రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 5:03. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథలో భాగంగా మల్లికార్జున స్వామి మెడలమ్మ కేతలమ్మ కళ్యాణం కథ 1వ భాగం. దీన్ని వినిపిస్తారు మనకు ఈరు రాజమల్లు మరియు బృందం.

గంగరా భోగంగా ఉడ రాసకంగా ముందు మాధవాలముల వర్తమమ్మ మందల మేలుకున్న మాషవుడలమ్మ విజ్ఞన్న విజ్ఞన్ లేటి ఎంటి వాడు మరి ముందు చూస్తే విజ్ఞన్న ముగ్గు రూపు వెనక చూస్తే విజ్ఞన్న ఏను కాదు రూపం ఉన్నది తాగేది గంగా తల కోసుకునేది గంగా కూరెట్లది గంగా నీరెట్లది గంగా చెమ్ములది గంగా చెరలది గంగా చెమిషల్లది గంగా అన్నారు గంగా మనిషిని అనుక వర్షాలు పడుతూ ఈ ప్రభుత్వం కనుక మాత్రమే దేశాన్ని చేపడతారు గనక గంగే మన్నించకపోతే చూసిన ఆ వర్షాలు పడపోతే మాత్రం ఏ ప్రభుత్వం ఏం పని చేయలేదు లోపల గాని ఏ పాట లోపల గాని గంగను చల్తారు గణేశుని చల్తారు విజ్ఞాన విజ్ఞాన అంటే వాడు ముందు చూస్తా విజ్ఞాన విను ముంగు రూపం వెనక చూస్తా విన్ను ఏనుగా రూపము విజ్ఞాన్నదే చెప్పబోయే కథ పేరు మాత్రమే చూసిన ఒక మల్లికార్జున స్వామి యొక్క బల్జుల్ల పిల్ల బల్జ మేడలమ్మ.

పుట్టిన కన్న కొడుకురారాజు మల్లయ్యో. భగవంతుడు మల్ల నేనాడు 12 సంవత్సరాల పర్వతాల కొండమైన ఆటబోగాలతో ఆడుకున్న మల్లయ్యనైనా. 12 సంవత్సరం వెళ్ళిన వాళ్ళే మల్లయ్యో. భగవంతుడు మళ్ళీ గర్ధ స్వామి 12 సంవత్సరం వెళ్ళిన వాడు దిగ దిగ పర్వతాలు దిగిండు రానబాట ఎమ్మడి రచ్చబాట ఎమ్మడి వెళ్ళిపోతున్నాడు మల్లయ్యా. భగవంతుడు పోయేతో లోపల ఏమి కనబడ్డమ్మో. భగవంతుడు మళ్ళా నేను 12,000 పరబండ కళ్ళ చూసిండు మల్లయ్యాచ్చిండే దేవుడు. బండమైన కచ్చిండు చిన్న శరణాల వర్షిండు 7 ఎండు గవలు పట్టిండు 7 ఫైడు గవలు పట్టిండు.

ఆ భగవంతుని మళ్ళీ ఆటలు ఆడుతుంటే అంతరాణవరుడు గండవీరి పచ్చులు కళ్ళ చూసిన ఆట. అయ్యో బాలుడా, అయ్యో చెట్టు చెట్టు చోడు జోకముంది, గుట్ట గుట్ట చోడు జోకముందు, నీకు చూడలేక బాయ బాలుడ మల్లయ్యా, నీకు చూడలేని కారణం బాలుడా. పచ్చులు పలికిన వాళ్ళు భగవంతుడు మల్లయ్య శివనందు పెట్టిండు. ఆ నాలుగు కాండాలను ఒక కంటి భూములు చూసిండు మల్లయ్య. ఆ తల ఎత్తి దేవుడు ఏనాడు పచ్చల కాండలు చూసిండు మల్లయ్య. నోరు లేని పచ్చలకు నోరు ఎవరు ఇచ్చిర్రు, మాటలు రాని పచ్చలకు మాటలు ఎవరు ఇచ్చిర్రు అన్నాడు మల్లయ్య. ఆగ్రహమైన కోపానికి వచ్చిండు. కోరగొంబు సూలం సీత పట్టిండే దేవుడు, కోరగొంబు సూలం సీత పట్టి పచ్చలు మరణం చేస్తాడు మల్లయ్య. అయ్యో పచ్చలు.

పాతలు పెట్టుకుంటే పెడిపొప్ప లేపుకుంటే పసలేముడు వెళ్ళిపోతుండడం వల్ల భగవంతుడు మళ్ళీ గడగడ గాతలు పెడుతూ ఉంటే ఆ గాత మూతలకు పచ్చలు గదగద గత ఢీలుకుంటా ఆ ఏనాడు దేవలోకపట్నం చేరవచ్చిన ఆట ఆ శంకరు కూర్చుని శివాసన వెనుక దాగబడ్డాయి ఆట ఆ భగవంతుడు మళ్ళీ వస్త ఉంటే గనక ఆ లోకాల శంకరుడు కళ్ళ చూసిండు నా కొడక మళ్ళీ ఓ కొడుక మళ్ళీ నీకు ఏమి కట్టం వచ్చింది కొడక ఏమి యాపద వచ్చింది కొడక మళ్ళయ్య శేనివాడు నిన్ను కొడితే కొడక నిశ్రణం నిత్త పాలివాడు నిన్ను కొడితే ప్రణం నిత్త కొడక మళ్ళయ్యా.

కొడక మల్లయ్య, సేనివాడు కొట్టిండా, ఇత్రుడు కొట్టిండా, శత్రుడు కొట్టిండా కొడక మల్లయ్య. నాయన లోకాల శంకరన్, ఇత్రుడు కొట్టలేదు, శత్రుడు కొట్టలేదు, నాయన లోకాల శంకర. పాలివాడు కొట్టలేదు, పగవాడు కొట్టలేదు కొనైనా. నేను బండ మీద ఒక్కడిని ఆటలు ఆడుతుంటే అంతరాన వేరు గండ వేరు పచ్చలు గనక. కొడక మల్లయ్య ఒక్కని ఒంటరిగా నువ్వు బండ మీద ఆటలు ఆడుతున్నావు గాని ఆ చెట్టు చెట్టు జోడు జోకం ఉంది, గుట్ట గుట్ట జోడు జోకం ఉంది, నీకు జోడులేవు అన్నయ్య. నాయనా నాయనా లోకాల శంకర, నేనే పుట్టిన గాని నాకు తగ్గ బాల ఎక్కడుందన్నడే దేవుడు. నీకు తగ్గ బాలంటే కొడక ఇక్కడ దగ్గర ఉత్తరాన కంచివేరు, దక్షిణాన కంచివేరు, కంచివేరు రాజు, వర్ధమరాజు, వర్ధమరాజు వరే గనక గోపల్ల సిద్ధమ్మ. ఆ సిద్ధమ్మ కన్నట్టు ఏడుగురు బలియలు బలియలు తోడబుట్టేది బాలగంగ మేడమ్మ. చేనల్లాగి పెరిగింది, తెలమైన సుందరి పచ్చిపాలు లాగి పెరిగింది, పౌడమ్మ తీయ కొడక. నీకు తగ్గ బాల అక్కడున్నా కొడక, కొడక మల్లయ్య నీకు తగ్గ బాల అక్కడుందన్న వాళ్ళ భగవంతుడు మల్లయ్య పొద్దు ఏడు వేషాలు, మాపు ఏడు వేషాలు కట్టిండు, ఆఖరి గొల్లేశం కట్టిండు. కొడక మల్లయ్య ఈ గొల్లేశం మీద వెళ్ళిపోయి మెడలమ్మ తీసుకొని రమ్మన్న వాళ్ళే భగవంతుడు మల్లయ్య గొల్లేశం కట్టుకొని అచ్చపుల్ల గుర్రం వేసుకొని గుర్రం మీద ఎట్టిండు దేవుడు. భగవంతుడు మల్లయ్య కంచేల నగరం వెళ్ళిపోతున్నా అని

మేడల భగవంతుడు మన మరి ఆడ రాణబల్య వల్ల ఓడించుకున్న వాడు రాణబల్య ఓడించుకున్న మాత్రమే నయ్య చూసిన మేడల మన మాత్రం పంజ మీద ఒప్పుకున్నాడే పర్వతాల కొండకు తీసుకొని వచ్చిన వల్లయ్యా ఆ భగవంతుడు మళ్ళీ ఏం అడగక మేడలమ్మని తీసుకొచ్చి పర్వతాల కొండ మీద ఊగవే బొమ్మను టుంగుట ఉయ్యాల కట్టిన వల్లయ్యా ఆ టుంగుట ఉయ్యాల కట్టిన భగవంతుడు మళ్ళీ ఏం అడగ ఏనాడు గనక ఆ పర్వతాల కొండ దిగిన వల్లయ్యా ఆ పర్వతాల కొండ దిగి ఏమంటే విచారపోతుండంటే మేడలమ్మని తీసుకొచ్చిన పర్వతాల కొండ టుంగుట ఉయ్యాల కట్టిన గాని మరి అత్త తెచ్చిన కోడలు కాదు అలిగి మెలిగి ఉంటుందా మామ తెచ్చిన కోడలు కాదు మాటలు పడుతుందా సత్యం చూస్తున్న మల్లయ్యా సత్యమే చూస్తానే దేవుడు వెళ్ళిపోతున్నాడు మల్లయ్యా ఇదే వికారంగా వెళ్ళిపోతే రావయ్య భర్తను కూసమని కురిసి ఎత్తది నేను అంధ వికారం సందగోపాలం వేసి వేసుకుంటే నన్ను దగ్గర తెస్తుందా దూరం.

ఆయన భగవంతు మల్లికార్జున స్వామి ఎండి బంగారు గుళ్ళ ముందు ఏరవచ్చిండు గాని నేనే వచ్చిన కానీ వచ్చిన మాత్రం బలి బిడ్డలమ్మ గిట్టదిలో ఉన్నాడు. అయ్యో ఈగలాల బిడ్డల దోమలాల నా మీద ఉన్న సిమిరత్నం తీసుకుపోవాలి. నువ్వు ఏటి బామ మేడలమ్మ కుప్పగర వల్ల తేనెగడ్డల సొంతం సిమిరక్తం పెట్టాలి. అడగబో అసలు అలా నన్నడే దేవుడు అలా.

టుంగుట ఉయ్యాలో ఊగుతుంటే మెడలమ్మ గుప్పన దునికిందాట. రడగబ్బు వాసన పిడగబ్బు వాసన వస్తుంటే ఇదేమో చిత్రము ఇదేమి కలిమాయా అనుకున్నది. ఈ పర్వతాల కొండమైన ఎలికే చచ్చిపోయిన పిల్లే చచ్చిపోయిన నేనే ఎల్లి సుషత్ అన్నది. వేసుకున్న ప్రడ కుంగు ముక్కు కాయ.

అడవిలే మెడలమ్మ, ఏడు ఏడు మెడల కళ ఏడు మెడల పర్వతాల కొన్ని ఎతికినా గానీ ఎక్కడ ఏమి కనబడలేదు. అక్కడ తర్వాత బయటికి వచ్చింది నాలుగు కాండాలు నమ్మకంటే భూములు చూస్తుంటే ఎక్కడ ఎవరు కనబడతలేరు. అడవిళ్ళ మెడలమ్మ గిర్కని వెనకకు మరిన ఓలే రా రాజమల్లన్న, దొంగడి బొంతల్లా, గోసి బొంతల్లా, కూసోని ఉన్నాడు ఓ దేవుడే. కళ్ళ చూసింది.

అయ్యవో గొల్లయ్య, నీది ఎక్కడ దేశం ఎక్కడ రాజ్యం, మా అనుకున్న భూములు మావరాలు, ఎక్కడ తవలుకున్న భూములు తవరా, ఎక్కడ అన్నవోలే భగవంతుడు మల్లయ్యా, అయ్యో మేడలమ్మ నన్ను గుర్తుపడతలేవా అలా నాడగలక కంచవీర నగరం చేర వచ్చి ఆరు రాని బలం ఆడించుకొని మొక్కరాని బలం మొక్కించుకొని పెట్టి మరపోయే మంట పెట్టి దూదాల వీణ నిన్ను తీసుకొచ్చిన గొల్లమల్ల పోయిందే మామా. నీ భర్తను నీ మల్లికార్జున సామన్నవోలే, అయ్యో మల్లయ్యా నన్ను ఎక్కువ దాన్ని చేసుకొని ఏ సంవత్సరం కులకరిత్తి రాగొల్లోడా, నన్ను చేసుకున్న కరవానికి నీకు ఎత్తేడు రోగాలు గడవించినాయి, అక్కడి కాళ్ళు అరినడు దుప్ప సేవలు ధోని గడుపు ఈపు లోపల రసపుండు నేను చూస్తూ ఉంటే ఉపకారం వస్తుంది గొల్లయ్యా, నీకు నాకు తగ్గుతుందా అయ్యయ్య గొల్లయ్యా చిన్న గొల్లయ్యా.

0: అంకరికి అల్లు అన్నాడు తొప్పచేరు తోండుగడు గొల్లయ్యా అన్నాడు పిల్ల జాడకు నువ్వు వచ్చిన్నాడు పొడి చేసుడుకు ఉడమంక ఉంది గొల్లయ్య నీకు ఉడమంక లేకపాయే వేసుకున్న కరమాన నీకు ఈ రోగాలు గడవించే గొల్లయ్యో నీకు నాకు తగదు గొల్లయ్య నా అన్నగాల రాజు వెళ్ళిపోదు గొల్లయ్యా
1: నొచ్చినోడు గుల్లోడు పాసినోడు గుల్లోడు గబ్బు గుల్లోడు నీకు నాకు తగబుది నేను ఎక్క నాన్నగారు పట్టణం వెళ్ళిపోతున్నాను ఎప్పుడు చెప్పినాదో ఏమే పిల్ల నువ్వేనంటే నీకంటే ఏడిమిల పిల్లలు తీసుకొచ్చి అందమైన శ్రేణి తీసుకొచ్చి మాత్రం నేను కలియానం చేసుకుంటానని ఎప్పుడు మాట విచ్చాడు యొక్క మేడలమ్మతో మేడలమ్మ నువ్వేనంటే నీకంటే అందమైన శ్రేణి తీసుకొచ్చి నేను కళ్యాణం ఆడపోతున్నా ఆ పేరు మల్లికార్జున స్వామి కాదన్నాడు తీసుకుని చెట్టు కాటు పెట్టుకొని చూసినారా రాజు మళ్ళీ వెళ్ళిపోతామన్నాడు వెళ్ళిపోతుంటే మేడలమ్మ కళ్ళు చూసింది అయ్యో భగవంతా ఇక చూసినాను పోతున్న గుళ్ళవాడు పోతాడు కావచ్చు పోయి మాత్రమే ఇంకో శ్రేణి తీసుకొని మత్తి మాత్రం ఇక నన్ను కానివ్వడాని నా పొయ్యేటి భర్త నా భర్త మళ్ళీ కార్యం స్వామి మరి ఎట్లా మర్రాలు మరి ఎవరితో మర్రాలు అన్నాడు ఆ మేడలమ్మ మాత్రం ఎవరిని యాది చేస్తున్నాయో నా ఆడబిడ్డ మాత్రమే నా రేణుకా ఇళ్ళమ్మ ఉన్నది మల్లికార్జున స్వామి ఉన్న కాడ రేణుక ఇళ్ళమ్మ ఉంటుంది రేణుక ఇళ్ళమ్మ ఉన్న కాడ మాత్రం మల్లికార్జున స్వామి ఉంటాది ఆడబిడ్డ ఎల్లవ్వా ఎక్కడ వేను మీ తమ్ముడు మాత్రం నా మీద కోపంగా చూసిన ఇంకో మరో భార్య ఏం చేసుకుంటానని వెళ్ళిపోతామన్నాడు కలకలకంటే గడప వారికి మాత్రం ఇంకా చూస్తున్నామా ఎప్పుడు మేడలమ్మ శోకము రేణుక ఇళ్ళమ్మకి ఎప్పుడు మాల్యం అందను
0: రేణుక ఇళ్ళమ్మ కనుక ఏనాడు తమ్ముని గడ్డ వెళ్ళిపోతానన్నదు ఆడవిళ్ళ రేణుక ఇళ్ళమ్మ తమ్ముని గడ్డ పెట్టి వెళ్ళిపోతూ ఉన్నది.

మరదల మేడల మాత్రం నన్ను వండరు అని మాటలు అన్నారు. వాళ్ళు గొల్లోడ గొల్ల గుంజి కంకర కళ్ళు వారి అన్నాడు. మీటర్ నుంచి మీడి గుడ్లు ధ్వని గడుపు తప్ప శివలు నాటి కాకపోయినా మర్చిపోతే పేగలు ఉన్న మానికం లెక్క నేను ఉన్నాను అని ఎత్తేసి మాటలు మాట్లాడింది. కనుక గంటలైగం తీసేసినట్టు తీసేసింది గడ్డి, ఆరి గడ్డి పోసం తీసేసినట్టు తీసేసింది. మరో భార్య కంటే నేను వెళ్ళిపోతున్నాను.

పిల్లకాయల్లమ్మ మాట ఎప్పుడు శివధార పెట్టిన మల్లయ్యా, తమ్ముడా మల్లయ్యా ఆడదాని మాటలు పట్టుకుని అంత దూరం వెళ్ళిపోదురు తమ్ముడా మల్లయ్యా, ఆళ్ళ మొగల మాట వద్దాంలో నీడు మొదటిగా చూసినా ఆరో రొట్టె కంటే వెళ్ళిపోతే మాత్రం ఇప్పుడు ఆ రొట్టె దొరుకునా దొరకపోను కూడా తమ్ముడా మల్లయ్యా వెళ్ళిపోకమని చెప్పినాక, అరే పర్వాలేదు అక్క నీ మాట నేను వింటున్నాను, ఇక భగవంతుడు మల్లని మాత్రం వెనకకు మరిపోతామన్నాడు, వెనకకు మరిపోతామంటారే ఓ యొక్క మేడలమ్మ మరి కళ్ళ వారు చూసినాదా, పోతనున్న గుళ్ళవాడు పోయి కాడికి రాను వస్తామండు పోత పోతున్నాను మళ్ళీ ఈడికి వస్తామన్నాడే, అది తొండ తొండని బిర్రు ఎక్కడ రాకంటే మరి ఏను గుళ్ళు రాగవని ఎప్పుడు చెప్పాను, కుక్క కుక్క నీ యొక్క బిర్రు ఎక్కడ రాకంటే బొక్క రాక మరి ఇంటి రాకని ఎప్పుడు చెప్పాను, కుక్క అటువంటి వాడు మాత్రమే తొండ అటువంటి వాడు మళ్ళీ మల్ల నాయకరికి వస్తామన్నాడు, మేడలమ్మ మాటలు మాత్రం భగవంతుడు మళ్ళీ శివధార పెట్టిండు బలిచేదారా బొప్పరబాయి.

స్వామి నా మాట వెతికెళ్ళి మళ్ళీ మర్చిపోతా ఉన్నాడు. అయ్యో భగవంత్ మరి వెళ్ళిపోయి మాత్రం నా అక్కడే అందమైన శ్రీని తీసుకుని ఒత్తరగా వచ్చు. అయ్యో అత్త గంగాదేవి ఎక్కడున్నావు అని ఎప్పుడు చెప్పినా, అత్త గంగాదేవి ఎక్కడ ఉన్నా నీ కొడుకును మళ్ళీ అని మాత్రమే వెనక మళ్ళీ అని ఎప్పుడు చెప్పినాదో. అగ చూసినమా నూనె బుడ్డ అటు నుడుసులు అధికంగా తేనె.

ఆ రొట్టె కంటే వెళ్ళిపోతే ఆ రొట్టె దొరుకును దొరకబోను కొడక ఆలమగల మాట అద్దములు నీట కొడకను వాడదాని మాటలు పట్టుకో అంత దూరం బోకుర కుమారా అన్నబోలే భగవంతుడు మల్లన్నయ్య చూసిన మా కన్న తల్లి మాట మిట్లని వెనకకు మరిండు వెనకకు మళ్ళీ పోతా ఉంటే మరి మేడల మరియా కొండల వీధం ఉన్న మేడల మమ్మరి కన్న చూసి మళ్ళీ అదే మాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథలో భాగంగా మల్లికార్జున స్వామి మెడలమ్మ కేతలమ్మ కళ్యాణం కథ 1వ భాగాన్ని ఈరు రాజమల్లు మరియు బృందం ఆలపించగా విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం వింటారు. ముందుగా బాణం చిత్రం కోసం సైంధవి హేమచంద్ర పాడిన పాట విందాం. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం మణిశర్మ.

చిత్రసీమలో ఇప్పుడు వినండి నువ్వు వస్తావని చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట. గీతరచన చంద్రబోస్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఇప్పుడు వినండి, నీకు నేను నాకు నువ్వు చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన పాట, సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం చంద్రబోస్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 5:45. ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇవాళ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 8:03 ఆంగ్ల కార్యక్రమం ఇన్సైట్స్. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవాళ రాత్రి 9:30 జాతీయ సంచిక కార్యక్రమం అనంతపురం. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 6:10 బైబుల్ సూక్తులు వినిపిస్తారు డాక్టర్ ప్రమీళా వివేకానంద. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం మరియు సాంప్రదాయ కీర్తనలు. 6:35 పొలం పనుల్లో ఫ్యాషన్ ఫ్రూట్ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు వింటారు. రేపు ఉదయం 7:00 నిజామాబాద్ జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందిస్తారు డి రాజ్కుమార్. 7:15 ఈ మాసపు పాట. 7:30 స్తుతిమాల. 8:35 శాస్త్రీయ అనుసంధాన కార్యక్రమంలో వి నాగరాజు గారి వేణుగానం వింటారు. రేపు ఉదయం 10:55 మన్ కీ బాత్ 137వ సంచికలో భాగంగా గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం. అనంతరం తెలుగు అనువాదం వింటారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు, పట్టణం శ్రీ మణిపల్లి దక్షిణామూర్తి. రేపు మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితా లోకంలో భాగంగా కిడ్నీ సమస్యలు రాకుండా ఎలాంటి నియమాలు పాటించాలి అనే అంశం గురించి డాక్టర్ కిరణ్ మై గారితో పరిచయం. రేపు మధ్యాహ్నం 2:30 బాల వినోదం కార్యక్రమంలో జి పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమం వర్క్ ఫ్రమ్ హోమ్ హాస్య నాటకం. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రేపు సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో భాగంగా మల్లికార్జున స్వామి మేడలమ్మ కీతలమ్మ కళ్యాణం కథ ఒగ్గు కథను వినిపిస్తారు ఈరు రాజమల్లు బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు.

గంటల 15 నిమిషాలకు ఇల్లు వాకిల్లో భాగంగా గొర్రెలు మేకల పెంపకంలో కొత్తగా చేపట్టలే రైతులకు సూచనలు. ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల వెటర్నరీ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ గారి ప్రసంగం వింటారు. రేపు రాత్రి 7:30 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా థాయిలాండ్ జట్ల మధ్య జరగనున్న మహిళల ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. రేపు రాత్రి 8:00 మన్ కీ బాత్ తెలుగు అనువాదాన్ని వింటారు. 8:03 కరెంట్ అఫైర్స్ హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. రేపు రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు రాత్రి 10:00 అఖిల భారతీయ రవివాసరియ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఇవాళ మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: UPI has made payments easier in villages and small towns. Nearly 60% of UPI payments are below 500 rupees. And one in every two digital payments globally is now made in India.
1: Street vendor se lekar aapki gaadi ke showroom tak aapki sari payments sirf ek QR code scan karke ho jati hai.
0: 10 years of UPI. Digital, self-reliant, worry-free.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై అభ్యంతరాలు, క్లెయిమ్ల గడువును పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. రాష్ట్రంలో వివాదరహిత భూములన్నింటినీ ఏడాదిలోగా సర్వే చేసి రైతులకు పట్టాలిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బైక్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్పై అభ్యంతరాలు, క్లెయిమ్ల గడువును మరో 4 వారాలు పొడిగించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు లేఖ రాశారు. రాష్ట్రంలో సుమారు 73 లక్షల ఎంట్రీలు ఏఎస్డిడి కేటగిరీలో నమోదయ్యాయని, అందులో 45 లక్షల మంది వరకు శాశ్వతంగా తరలిపోయినట్లు వర్గీకరించారని ముఖ్యమంత్రి చెప్పారు. అర్హులెవరూ తమ ఓటు హక్కు కోల్పోకూడదని, దీనికోసం అభ్యంతరాల సమర్పణ గడువును మరో 4 వారాలు పొడిగించాలని కోరారు. గ్రామసభల్లో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను చదివి వినిపించాలని, పట్టణ ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియలో ఎన్నికల కమిషన్కు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026పై రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నోటీసుల పంపిణీ, విచారణల నిర్వహణపై ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నోటీసును పీఎల్ఓలు వ్యక్తిగతంగా అందజేసి రసీదు తీసుకోవాలని, విచారణకు 2 రోజుల ముందే ఓటర్ల గుర్తు చేయాలని సూచించారు. నో మ్యాపింగ్, తప్పుల జాబితాతో పాటు దరఖాస్తులు, అభ్యంతరాల వివరాలను వారానికి ఒకసారి రాజకీయ పార్టీలకు అందించాలన్నారు. ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకంగా నమోదు చేయాలని సీఈఓ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో వివాదరహిత భూములన్నింటినీ ఏడాదిలోపుగా సర్వే చేసి రైతులకు పట్టాలిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మద్దిరాల మండలాల్లోని 15 గ్రామాల పరిధిలో 1061 మంది రైతులకు 1044 ఎకరాల పట్టాదారు పాస్ పుస్తకాలను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, భూభారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని, మొదటి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు.

0: పట్టాలుంటేనే రైతులకు రైతు భరోసా, బీమా వంటి సంక్షేమ ఫలాలు అందుతాయని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ పనితీరులో స్పష్టమైన మార్పు రావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ పార్టీలో వర్గపోర నష్టం చేస్తుందని, క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పెన్షన్లు, రైతు భరోసా హామీలను తక్షణమే అమలు చేయాలని, వివాదాస్పద 22A నిబంధనను వెంటనే రద్దు చేయాలని కూడా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ ఉగ్రనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణానికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. వేద పండితులు ప్రజల అభిప్రాయాల ప్రకారం పనులు చేపడతామన్నారు. అలాగే గోదావరి పుష్కరాల కోసం నియోజకవర్గానికి 117 కోట్లు కేటాయించామని, మరో 40 కోట్ల రూపాయలు రోడ్లు, ఘాట్ల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ఇన్ సర్వీస్ టీచర్లకు నిర్వహించే టీజీ టెట్ 2026 పరీక్షల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. సెప్టెంబర్ 8-9 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో 42 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. మొత్తం 24983 మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. సెప్టెంబర్ 8 పేపర్ 1, పేపర్ 2, 9 రెండో విడత పేపర్ 2 పరీక్షలుంటాయి. పూర్తి వివరాలకు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ను చూడవచ్చు. పాలిటెక్నిక్ను ఇంజనీరింగ్ విద్యలోనే ఉంచాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. GO 97తో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఎమ్మెల్సీ మిర్జా రెహమత్ బేగ్పై వచ్చిన తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీబీఐ విచారణ లేదా కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఈరోజు హైదరాబాద్లో మాట్లాడుతూ, రెహమత్ బేగ్ను క్రమశిక్షణ రాహిత్యం కింద ఎంఐఎం పార్టీ నుంచి తొలగించడం మాత్రమే సరిపోదని, అది న్యాయం అనిపించుకోదని అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మహిళలు, మైనర్ల భద్రతను పణంగా పెట్టవద్దని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. బ్లాక్మెయిలింగ్ ఆరోపణలొస్తున్న వివాదాస్పద వీడియో మూలాలతో పాటు గతంలో నమోదైన పాక్సో కేసులను కూడా సమగ్రంగా విచారించాలన్నారు. ఎలాంటి రాజకీయం జోక్యం లేకుండా కాలపరిమితితో కూడిన పారదర్శక విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. తెలంగాణను ప్రపంచస్థాయి గాల్ఫ్ టూరిజం హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఇందులో భాగంగా షామీర్పేట సమీపంలోని జవహర్ నగర్లో 130 ఎకరాలకును, అలాగే కృష్ణానదీ తీరంలోని సోమశిలలో పీపీపీ విధానంలో అంతర్జాతీయ గాల్ఫ్ కోర్సులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గోల్కొండలో నిర్వహించిన 12వ తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ టోర్నీ మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో పర్యాటకం, క్రీడల ప్రచారానికి దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సేవలు వినియోగించుకోనున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమాల పరంపరలో ఇది 137వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో కూడా ప్రధానమంత్రి ప్రసంగం ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ఓటు బ్యాంకుగానే వాడుకుందని, మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా వారి సాధికారత కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. మహబూబ్నగర్ మైనారిటీ మోర్చా సమావేశంలో మాట్లాడుతూ ఆయన కేంద్ర ప్రతకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.
1: నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అప్పీజ్మెంట్ ఫర్ నన్, జస్టిస్ ఫర్ ఆల్, ఎవరికి బుజ్జగింపు తనం లేదు, అందరినీ సమానంగా చూడాలనే ఆలోచనతో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఈ సూత్రంతోనే ప్రభుత్వం నడుస్తుంది.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు రాష్టస్థాయి కబడ్డీ పోటీ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ తెలియజేశారు.
2: 1358 మందితో ఈ క్రీడలు నడపడాని కోసం జిల్లా కబడ్డీ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు ముందుకు వచ్చి రాష్ట స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వాహకుల్ని తీసుకున్నప్పుడు క్రీడలను ప్రోత్సహించే క్రమంలో క్రీడల్లో ప్రతిభ గల వారిని గుర్తించి జాతీయ స్థాయిలో ఆడే విధంగా ముందుకు వెళ్ళడానికి కోసం క్రీడల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికదీయడానికి ఇలాంటి పోటీలు అత్యవసరం.
0: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది.

0: చేస్తుంది. మహిళా పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా డీఆర్డీఓ విజయలక్ష్మి సూచించారు. కలెక్టరేట్లో మహిళా సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో వనపర్తి జిల్లా వీపనగండ్లకు చెందిన పుట్ట శ్వేత చిక్కుకోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మాన్సరోవర్ యాత్రకు వెళ్లిన ఆమె ఆచూకీ లభ్యం కావడం లేదని అధికారులు తెలియజేశారు. జీఎన్ఎస్ఎస్ రోవర్ విధానంతో ఖచ్చితమైన భూ రికార్డులు లభిస్తాయని ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత తెలియజేశారు. దాహేగాంలో జరుగుతున్న రీసర్వేను ఆమె పరిశీలించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జనగామ కలెక్టరేట్లో మేజర్ ధ్యాన్చంద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆయనకు నివాళులర్పించారు. భారీగా పన్ను బకాయిలున్న డిఫాల్టర్లపై ఆర్ఆర్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ బల్దియా కమిషనర్ టి వెంకన్న అధికారులను ఆదేశించారు. అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోవద్దని, ఎస్ఐఆర్ నోటీసుల సమగ్ర పరిశీలనలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు సూచించారు. మహబూబాబాద్లో ఇన్ఛార్జ్ మంత్రి సమీక్ష ఉన్నందువల్ల ఎల్లుండి జనగామ జిల్లా స్థాయి ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సమయం 6:20. ఇప్పుడు సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణః మోదినః మధ్య ఏషియా ప్రవాసః ప్రారబ్ధః. ఉజ్బెకిస్తాన్ కిర్గిజ్ దేశాభ్యాం సహ ద్విపక్షీయ వార్తాయాః రూపరేఖా చ సజ్జీకృతా. భారతం స్వసభ్యతాయాః సామర్థ్యస్య చ బలేన జగతి గౌరవస్థానం ప్రాప్నోతి ఇతి రాజ్నాథ్ సింహస్య వక్తవ్యం. నేపాలే హృదయ విదారకాప్లావే హతానాం సంఖ్యా 26,600 యావత్ అభవత్. భారతీయ దళేన ఆపత్ ఉద్ధార కార్యాణి చ తీవ్రీకృతాని. అమెరికీ రాష్ట్రపతినా డొనాల్డ్ ట్రంప్ ఇత్యనేన వెనెజ్వలా దేశేన సహ తైల సంధేః మహతీ ఘోషణా విహితా. ఒడిషా రాజ్యే శని రవివాసరయోః అతివృష్టిపరా నారంగవర్ణీయా సంచేతనా. అపిచ హాకీ నిపుణం మేజర్ ధ్యానచందం సంస్మృత్య దేశే అద్య క్రీడాదివసః ఆయోజ్యతే. ప్రధానమంత్రిణా మోదినా మేజర్ ధ్యానచందవర్యాయ శ్రద్ధాంజలిః అర్పితా. క్రీడకానాం సమర్పణస్య చ భూరిశః ప్రశంసా కృతా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ప్రాతః ఉజ్బెకిస్తాన్ కిర్గిజ్ గణరాజ్యస్య చ చతుర్దివసీయ యాత్రాయై ప్రస్థితవాన్. శ్రీమోదినా ప్రస్థానాత్ ప్రాక్భణితం యత్ ఏతస్యాః యాత్రాయాః ఉభయోర్దేశయోర్మధ్యే భారతస్య రణనీతిక పరస్పరతా సంపృక్తతా చ దృఢయిష్యతే. ప్రధానమంత్రిణా ప్రోక్తం యత్ అసౌ ఉజ్బెకిస్తానీయ రాష్ట్రపతినా షఫ్కత్ మిర్జియోయేఫ్ వర్యేణ సాకం వ్యాపార నివేశ డిజిటల్ సంపర్క్ రక్ష్యా ఊర్జా క్షేత్రే సహయోగం వివర్ధయితుం చర్చాం విధాస్యతి. ఏతేన సహైవ వికసిత భారత దిశి అపి సంభాషణం భవిష్యతి. ఉజ్బెకిస్తానే భారతస్య రాజదూతేన స్మితాపంతేన ఆకాశవాణ్యా సహ విశిష్టి సాక్షాత్కారే భణితం యత్ ఉజ్బెకిస్తానే ప్రాకృతిక సంసాధనానాం భండారో విద్యతి. తయా ప్రోక్తం యత్ ఉభయోః దేశయోః మధ్యే నివేశ మహత్వపూర్ణ ఖనిజ క్షేత్రాణాం హస్తాంతరణే చర్చా అపి సంభావ్యతి. రక్షామంత్రి రాజ్నాథ్ సింహః అద్య ఉక్తవాన్ యత్ భారతం కేవలం అర్థవ్యవస్థారూపేణ న అపితు స్వీయ సభ్యత సంస్కృతి సామర్థ్యేన ఆత్మవిశ్వాసేన చ వికసిత రాష్ట్రరూపేణ ఉదితమస్తి. లఖనౌ నగరే బాబాసాహెబ్ భీమరావ అంబేడ్కర్ విశ్వవిద్యాలయస్య ఏకాదశే దీక్షాంత సమారోహి భాషమాణః శ్రీసింహః ఉక్తవాన్ యత్ యదా భారతదేశః కిమపి వదతి తదా సంపూర్ణః విశ్వః శృణోతి. అసౌ భణితవాన్ యత్ నవభారతస్య మహాన్ పరివర్తనం ఇదమస్తి యత్ దేశః న కేవలం వైశ్విక నియమాన్ అనుసరతి అపి తు తేషాం నిర్మాణే అపి యోగదానం దదాతి. నేపాలదేశే జలపూర విభీషికాయాం మృతకానాం సంఖ్యా 26,600 సంజాతా. ద్విసహస్రాధిక జనాశ్చ విలుప్తాః సూచ్యంతి. ఆరక్షిదళేన 33,200 శవాః చితవాన జనపదె అధిగతాః. పశ్చిమ నవలపారాసి క్షేత్రే 8,40,000 గోరఖాయాం 8,40,000 శవాః అధిగతాః. एतदतिरिच्य बहुषु क्षेत्रेषु बहवः मृतावशेषाः सम्प्राप्ताः। हिमालय

0: సోమవాసరం యావత్ భీషణాతిభీషణ వృష్టే నారంగ సంచేతన ప్రసారిత. భీషణ వృష్టే కారణాత్ బిహార్, పశ్చిమ బంగాళ, ఝారఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢస్ బహుషు క్షేత్రు వృష్టి సంభావ్యతే. ఆగామి ద్వి-త్రి దివసేషు భీషణ వృష్టి భవిష్యతే ఇతి ఋతు విభాగేన సూచితం. భారతస్య మహాంతం క్రీడానాయకం హాకీ ప్రవీణం మేజర్ ధ్యానచందవర్యం సంస్మర్తుం తస్య జన్మజయంత్యాం అద్య సమగ్రే దేశే రాష్ట్రీయ క్రీడాదివస సౌల్లాసేన ఆయోజ్యతే. ఏష దివస భారతస్య సమృద్ధం క్రీడావైభవం దర్శయతి, జనసామాన్యం చ స్వదైనిక జీవనస్య నియమిత భాగరూపేణ క్రీడాః అంగీకర్తుం ప్రేరయతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మేజర్ ధ్యానచందవర్యాయ భావాంజలిం సమర్పయన్ అవదత్ యత్ హాకీ క్షేత్రే తస్య అతులనీయం యోగదానం సర్వదా రాష్ట్రాయ ప్రేరణాస్రోతః స్థాపయిష్యతి. ఇతి వార్తాః.
1: My bank is always with me. By the time I wake up, it's already taking care of my deposits. When the customers keep me busy, it takes care of the cash counter. Even in the middle of the night, it wakes me up to say, "Madam, we have received the payment from Lakshmi Fruit Store." With a Jan Dhan bank account, I have insurance, pension, DBT, all banking services right at my fingertips.
2: In 12 years, 59 crore Jan Dhan accounts have been opened, of which 56% are held by women. 12 years of PM Jan Dhan Yojana. More savings, more opportunities.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, నిలయంన సమయం 6:30. ఇప్పుడు మీరు వింటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం.
4: Dr. B.R. Ambedkar Open University presents Education at Your Doorstep, a program of learning for everyone.
5: Hello listeners, we now bring you a lesson from BED Special Education for 4th semester students. The title is Agencies for Aids and Appliances under ADIP Scheme. Srimati J. Aruna will present the lesson.
6: In the light of the government growing stress on helping disabled persons and in bringing the aids and appliances within their reach, it has been decided to continue the ADIP scheme and modify it in such a way that it becomes more user-friendly and the needy are not deprived of aids and appliances, which are essential for their social, economical, and vocational rehabilitation. The scheme aims at helping the disabled persons by bringing suitable, durable, scientifically manufactured, modern, standardized aids and appliances within their reach. The estimates according to 58th sample survey conducted by NSSO in 2002 indicated that there are about 18.04 million persons with various types of disabilities in the country. Their disability restricted the opportunity for their economic and social growth. The main objective of the assistance to disabled persons for purchasing or fitting of aids and appliances, which is called ADIP scheme, is to assist the needy disabled persons in procuring durable, sophisticated, and scientifically manufactured and modern standardized aids and appliances that can promote their physical, social, and psychological rehabilitation by reducing the effects of disabilities and enhance their economic potential. The scheme is implemented through implementing agencies such as the NGOs, the national institutes under this ministry, and ALIMCO, which means Artificial Limbs Manufacturing Corporation of India. The eligibility of implementing agency under the scheme is societies registered under the Societies Registration Act 1860 and their branches.

మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఉన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. చిత్రసీమలో ఇప్పుడు వినండి నువ్వు నేను చిత్రం కోసం ఎస్పి చరణ్ ఉషా పాడిన పాట. సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం కులశేఖర్.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాలు చుగ్గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం

బ్యాక్టీరియా వేరు గుడిపెలలో ఉండి వాతావరణములో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలలో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది ఒకటి అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93 ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలము 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పచ్చితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAP వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మిథాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వి జాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోతానంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనసుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి, ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనసుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు.

నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకామచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.

0: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చిత్రసీమలో ఇప్పుడు వినండి నువ్వు లేక నేను లేని చిత్రం కోసం ఉషా పాడిన పాట. గీత రచన కాశీ విశ్వనాథ్, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. భారతదేశం తన నాగరికత, వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్న దేశంగా అవతరించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఇప్పటి వరకు 88 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో 2 దేశాల మధ్య వ్యాపారం అనేక రెట్లు పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ద్వారా 2 దేశాలకు వ్యాపార అవకాశాలు మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సుమారు 100 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో ఉజ్బెకిస్తాన్కు చెందిన టాప్ 10 వ్యాపార భాగస్వాముల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మొత్తాన్ని రెట్టింపు చేయాలని 2 దేశాలు భావిస్తున్నాయి. భారత్ నుంచి ఎగుమతి అయ్యే ప్రధాన వస్తువుల్లో ఫార్మాసిటికల్ ఉత్పత్తులు, యాంత్రిక పరికరాలు, వాహనాల విడిభాగాలు, సేవలు, శీతలీకరించిన గేదె మాంసం, ఆప్టికల్ సాధనా పరికరాలు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్ నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే వాటిలో ప్రధానంగా పళ్ళు, కూరగాయల ఉత్పత్తులు, ఎరువులు, సారాలు మొదలైనవి ఉన్నాయి. ఆకాశవాణితో మాట్లాడుతూ ఉజ్బెకిస్తాన్ వాణిజ్య పరిశ్రమల మండలి చైర్మన్ సలహాదారు అలీ షార్పైఖోవ్ రాబోయే సంవత్సరాల్లో 2 దేశాలు తమ వ్యాపారాన్ని రెట్టింపు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని, ఈ రంగాలు ప్రధానంగా ఆరోగ్యం, ఫార్మా, ఐటీ, వ్యవసాయానికి సంబంధించి ఉన్నవని గుర్తించామని చెప్పారు. ఉజ్బెకిస్తాన్లోని భారత రాయబారి స్మితా పంత్ ఆకాశవాణికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ 2 దేశాలు కనెక్టివిటీ సమస్యపై కూడా చర్చిస్తాయని చెప్పారు. భారత్ కేవలం ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాకుండా తన నాగరికత, వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్న దేశంగా ఆవిర్భవించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈనాడు భారత్ మాట్లాడుతుంటే ప్రపంచం ఆలకిస్తోందని, నవ భారతదేశంలో జరిగిన అతిపెద్ద మార్పు దేశం ఇకపై కేవలం ప్రపంచ షరతులు అనుసరించడం లేదని, నిబంధనలు రూపొందించడంలో కూడా తన వంతు పాత్ర పోషిస్తోందని రక్షణ మంత్రి అన్నారు. కేవలం డిగ్రీలు పంచడమే కాకుండా దేశ నిర్మాణమే విశ్వవిద్యాలయాల ప్రధాన ధ్యేయంగా ఉండాలని రక్షణ మంత్రి చెప్పారు. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఆదర్శాలకు కట్టుబడి దేశ నిర్మాణంపై మక్కువ ఉన్న యువతను విద్యా సంస్థలు తీర్చిదిద్దాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. గత 12 నెలల్లో భారతదేశంలో విద్య నాణ్యత, అందుబాటు, అందరికీ విద్య వంటి అంశాల్లో మెరుగుదల కనిపిస్తోందని కూడా రక్షణ మంత్రి చెప్పారు.
2: पिछले 12 वर्षों में शिक्षा की क्वालिटी, एसेसिबिलिटी और अफोर्डेबिलिटी बढ़ी है. भारत का रिसर्च एंड डेवलपमेंट एक्सपेंडिचर पहले के कंपेरिजन में 2 गुना हो गया. 34 ईयर्स में पहली बार हमने नेशनल एजुकेशन पॉलिसी बनाई है. शिक्षा के क्षेत्र में हुए बदलावों और अच्छी पॉलिसीज का ये परिणाम है कि आज देश के नौजवान स्टार्टअप खड़े कर रहे हैं, यूनिकॉर्न कंपनियां बना रहे हैं. 2015 में हम ग्लोबल इनोवेशन इंडेक्स में 81वें स्थान पर, हमने अब 38वें स्थान पर अपनी पहुंच हासिल कर ली है.
1: పరిశోధన అభివృద్ధి రంగంలో వ్యయం రెట్టింపైందని, 34 ఏళ్ల తరువాత నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేశామని కూడా రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో జరిగిన ఒక

స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ సాధిస్తున్న విస్తృత వృద్ధి, సంస్కరణలు పొందుకున్న తీరు, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులకు లభిస్తున్న విస్తృత అవకాశాల గురించి ఆమె సమావేశంలో వివరించారు. భారత్ తయారీ రంగం దేశం కోసం, ప్రపంచం కోసం మ్యానుఫ్యాక్చర్ అనే నినాదం ఈ సమావేశంలో ప్రధానంశంగా నిలిచింది. తయారీ రంగం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ టెక్నాలజీ, ఆర్థిక సేవలు, మౌలిక వసతులు, ఫుడ్ ప్రాసెసింగ్, రక్షణ రంగం, అధునాతన సాంకేతికతలు వంటి వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరిగాయి. ఈ ఏడాది జూలై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం జనవరి 2006లో సూక్ష్మ సేద్యం కోసం కేంద్ర ఆధ్వర్యంలో అమలయ్యే

0: రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం జనవరి 2006లో సూక్ష్మ సేద్యం కోసం కేంద్ర ఆధ్వర్యంలో అమలయ్యే పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో ప్రధాన భాగంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద సూక్ష్మ సేద్య వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడానికి లబ్ధిదారులకు గరిష్టంగా 5 హెక్టార్ల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. చిన్న సన్నకారు రైతులకు 55%, ఇతర రైతులకు 45% ఆర్థిక సహాయం ఉంటుంది. గత 3 ఏళ్లలో 8,123 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర సహాయాన్ని ఈ పథకం కింద విడుదల చేశారు. పంటల ఉత్పాదకతను పెంచడానికి, రైతుల ఆదాయాన్ని వృద్ధి చేయడానికి ఈ పథకం ఖచ్చితమైన నీటి నిర్వహణను ప్రోత్సహిస్తోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో బుధవారం నాడు సంభవించిన ఆకస్మిక వరదల తర్వాత ఇంతవరకు 88 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేస్తూ 287 మంది భారతీయ పౌరులు ఆచూకీ లేకుండా పోయారని చెప్పారు. ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతైనట్లు ఆయన చెప్పారు. రసువాలోని ఒక జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 4 భారతీయ పౌరులను ఈరోజు రక్షించినట్లు జైస్వాల్ వెల్లడించారు. ఈరోజు చైనా నుంచి 120 మంది భారతీయ పౌరులు నేపాల్లోకి ప్రవేశించినట్లు కూడా ఆయన తెలియజేశారు. మృతదేహాలను గుర్తించేందుకు డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు భారత్ నుంచి 6 ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు ఈరోజు ఠాట్మండు చేరుకుంటాయి. టన్నెల్ రెస్క్యూ రికానైజెన్స్ కోసం ప్రత్యేక సాంకేతిక బృందం నిన్న ఠాట్మండు చేరుకుని ప్రభావిత ప్రాంతాల్లో సొరంగాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు పని ప్రారంభించింది. వారి సిఫారసులు, సూచనల ఆధారంగా పరికరాలతో కూడిన ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందం భారత్ నుంచి ఈరోజు నేపాల్ చేరుకుంటోందని చెప్పారు. లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నేపాల్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 100,000 మంది ప్రాణాలు కోల్పోవడం, భారీ విధ్వంసం జరగడం పట్ల భారత ప్రభుత్వం చూపిన స్పందన, అందించిన సహాయంపై నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పోదల్ ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 616కు చేరింది. 100,000 మంది ఇంకా ఆచూకీ లేకుండా ఉన్నారు. బోటెకోషి నదిలో సంభవించిన వరదల కారణంగా దక్షిణ చిత్రవన్ జిల్లాలో లభ్యమైన ఎలాంటి గుర్తింపు తెలియని, ఎవరూ క్లెయిమ్ చేయని 229 మృతదేహాలను ఖననం చేయాలని నేపాల్ అధికారులు నిర్ణయించారు. మృతదేహాలు పాడైపోతుండడం, అలాగే ఇన్ఫెక్షన్ ముప్పు ఉందనే ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం గర్వించదగిన గొప్ప క్రీడాకారులో ఒకరైన మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భారత్ గొప్ప క్రీడా వారసత్వాన్ని కీర్తిస్తూ క్రీడలను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసుకునేలాగా ఈ దినోత్సవం ప్రోత్సహిస్తుంది. నివాళి, ఆట, కదలిక అనే నినాదాలతో 2026 జాతీయ క్రీడా దినోత్సవాన్ని 3 రోజుల పాటు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏక్ ఘంటా ఖేల్ కే మైదాన్ మే అనే పిలుపుతో ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు డాక్టర్ మన్సుఖ్ మాండవియ, అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ ప్రచారంలో భాగంగా క్రికెట్ మ్యాచ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ మన్సుఖ్ మాండవియ, ఫిట్గా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 1 గంట పాటు ఆటల మైదానంలో గడపాలని పిలుపునిచ్చారు. సమృద్ధి గల దేశాన్ని నిర్మించడానికి ఆరోగ్యకరమైన యువత సమాజం అత్యంత ఆవశ్యకమని మన్సుఖ్ మాండవియ చెప్పారు.
1: आज नेशनल स्पोर्ट्स डे के अवसर पर सारे देश में फिट इंडिया मूवमेंट को आगे बढ़ाने के लिए 1 घंटे खेल के मैदान में कार्यक्रम दिया है. आज सुबह से मुझे सूचना मिल रही है, लाखों की संख्या हर गली में मैदान में देश के युवा 1 घंटे के लिए खेलने के लिए आए हैं. मुझे खुशी है, मोदी जी के नेतृत्व में देश बदल रहा.
0: వస్త్ర పరిశోధనా సంఘాల సమన్వయ కమిటీ 2వ సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి వస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు అధ్యక్షత వహించినట్లు టెక్స్టైల్ మినిస్ట్రీ సోషల్ మీడియా పోస్టులో తెలియజేసింది. వస్త్ర పరిశోధన వ్యవస్థకు సంబంధించిన కీలక విషయాలు చర్చించేందుకు సంఘాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఒక వేదికపైకి సభ్యులను తీసుకువచ్చింది. విశేషాలు.

0: మరొకసారి. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. భారత్ తన నాగరిక వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఇప్పటి వరకు 88 మంది భారతీయ పౌరులను వరద ప్రాంతాల నుంచి రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 కావస్తుంది. ఇప్పుడు కిసాన్ వాణి విందాం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी,
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కిసానవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కిసానవాణి కార్యక్రమంలో ప్రస్తుతం వచ్చే యాసంగి పంటల ఎంపిక యాజమాన్యంపై సూచనలు అందించడానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ సహాయ ఆచార్యులు డాక్టర్ శేఖర్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ శేఖర్ గారు నమస్కారం అండి.
7: నమస్కారం.
6: యాసంగిలో ప్రధాన అపరాలు ఏమున్నాయి?
7: ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్లయితే ఏదైతే వానాకాలం సాగు తదనంతరం చేపట్టాల్సినటువంటి యాసంగి పంటల్లో ప్రధానంగా పప్పు దినుసులలో చూసినట్లయితే తెలంగాణలో గత యాసంగి సీజన్లో గమనించినట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో శనగ పంట, తదనంతరం పెసర, మినుము, బొబ్బెర, అలాగే కొద్దిపాటి విస్తీర్ణంలో యాసంగి కంది కూడా సాగైంది. ప్రస్తుతం వానాకాలంలో కొంత తక్కువ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదైనవి. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా కొంత యాసంగికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా శనగ మరియు పెసర, మినుము అనేవి అపరాలలో చాలా ముఖ్యమైనటువంటి పంటలు. ఇవి తెలంగాణలో వచ్చే సీజన్లో కూడా ఎక్కువ విస్తీర్ణంలో ఈ వానాకాలంలో సాగు చేసినటువంటి పంటల అనంతరం కొంత తేమ అందుబాటులో ఉన్నట్లయితే చాలా తక్కువ నీటి వనరులున్నా కూడా ఇటువంటి అపరాలను సాగు చేసుకోవడానికి చాలా అనుకూలమైనవి.
6: యాసంగిలో అపరాలు విత్తుకునే అనుకూలమైన సమయం ఏది?
7: ప్రధానంగా వానాకాలం పంటలు కోసిన తర్వాత సాధ్యమైనంత వరకు మనకు ఆ అవశేష తేమపై కూడా సాగు చేసుకునేటువంటి అపరాలు ఉన్నాయి కాబట్టి రైతులు వాటి యొక్క నీటి లభ్యత మరియు అవశేష తేమపై సాగు చేసుకోగలిగినట్లయితే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 31 వరకు మనకు యాసంగి అపరాలు సాగు చేసుకోవడానికి అలాగే విత్తనాలు విత్తుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా పరిగణించబడి మనము రైతులకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సీజన్లో కొంత అవశేష తేమపై సాగు చేసేటువంటి రైతులు వానాకాలం సాగు అనంతరం కొంత కోత అనేది అక్టోబర్ వరకు జరిగినా కూడా సిఫారసు చేసినటువంటి రకాలు అక్టోబర్ తర్వాత అవశేష తేమపై సాగు చేసుకున్నట్లయితే కొంత నవంబర్ వరకు కూడా వేసుకునేటువంటి కొన్ని రకాలను సూచించబడుతుంది. కాబట్టి రైతులు వాటి యొక్క నీటి లభ్యత అలాగే నల్లరేగడి భూములైతే నీటి లభ్యత అవశేష తేమపై సాగు చేసుకున్నట్లయితే వీలైనంత వరకు కొంత ఆలస్యంగా అయినా కూడా ఎందుకంటే వానాకాలం పంట కోత ఆలస్యమైతే యాసంగికి సంబంధించిన కొన్ని రకాలైనటువంటి ఎంపిక చేసేటువంటి రకాలను నవంబర్ వరకు కూడా విత్తుకునేటువంటి అవకాశం ఉంది.
6: అపరాల సాగుకు ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి?
7: ముఖ్యంగా అపరాల సాగుకు ఈ నీరు నిల్వ లేనటువంటి చౌడు లేనటువంటి భూములు అనుకూలంగా ఉంటాయి. అవి తేలికపాటి

0: ఎర్రచెలక నేలలైతేనేమి, అలాగే బరువైనటువంటి నల్లరేగడి నేలలైతేనేమి, ఈ నేలల్లో ఏదైతే నీటి లభ్యత ఉండి అలాగే చౌడు లేనటువంటి నీరు నిల్వ ఉండకుండా ఉండేటువంటి నేలలు ఈ అపరాలకు సాగుకు చాలా అనుకూలమైనవి. ప్రధానంగా ఏదైతే వరి సాగు అనంతరం కొన్ని ప్రాంతాల్లో ఈ నీరు నిల్వ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది, అటువంటి పరిస్థితుల్లో అపరాల సాగుకు అంతా అనుకూలంగా ఉండవు. కాబట్టి రైతులు తదనంతరం కూడా నీరు నిల్వ ఉండేటువంటి భూముల్లో అపరాలు కాకుండా వారికి అనుకూలమైనటువంటి పంటలు మార్కెటు సౌలభ్యం రీత్యా వారు ఎంచుకునే అవకాశం ఉంది. ప్రధానంగా అపరాల్లో నీరు నిల్వ ఉండకుండా అలాగే చౌడు నేలలు లేనివి చూసి వారు విత్తుకునేటువంటి సౌలభ్యం కొరకు వారు చూసుకోవాలి. ప్రధానంగా ఇటువంటి నేలలు ఉన్నట్లయితే వాటిని అపరాల సాగుకు అనుకూలం కాదు.
1: ఇప్పుడు యాసంగిలో పంట మార్పిడిలో అపరాల ప్రాముఖ్యత ఎలా ఉంటుంది?
0: ముఖ్యంగా గత యాసంగిని అనుభవాలను గమనించి ఇప్పుడు వచ్చేటువంటి యాసంగి కాలంలో కూడా పప్పుదినుసులకి అపరాల పేరుతో పిలువబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి పప్పుదినుసుల్లో కూడా మనకు డిమాండ్ ఎక్కువగా ఉంది. చాలా వరకు మనకు అవసరం రీత్యా వివిధ రాష్ట్రాల నుంచి మనము ఇక్కడ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతులు ఇక్కడ ఉండేటువంటి సాగు చేసేటువంటి రైతులు ఈ అపరాల్లో ప్రధానంగా వివిధ పంటల్లో కూడా గత క్యాబినెట్ మీటింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వము మినిమం సపోర్ట్ ప్రైజ్ అనే రీత్యా కొన్ని పంటలకి అపరాలలో ఈ మద్దతు ధర పెరిగింది. కొన్ని పంటల్లో చూసినట్లయితే ముఖ్యంగా పెసర, మినుము అలాగే శనగ వీటికి సంబంధించి కొంత ఎక్కువ మొత్తంలో కూడా మనకి ఈ మద్దతు ధర అనేది కొంత వరకు పెరిగింది. దాన్ని గమనించి వారికి ఉండేటువంటి మార్కెటింగ్ సదుపాయాన్ని అనుసరించి మనకు అపరాలు సాగు చేసుకున్నట్లయితే తక్కువ పెట్టుబడితో రైతులు నికరాదాయం పెంచుకునేటువంటి సౌలభ్యం కూడా ఉంది. కాబట్టి వచ్చే యాసంగి సీజన్లో కూడా ఈ పప్పుదినుసులో ప్రాముఖ్యత అలాగే డిమాండ్ కూడా ఇంత గత సంవత్సరాల మాదిరిగానే ఉంటుందని తెలియజేస్తూ వాటికి మంచి మార్కెటింగ్ సౌలభ్యం ఉన్న ప్రాంతాల్లో కూడా రైతులు ఈ అపరాల సాగు చేయాల్సిందిగా సూచించడం జరుగుతుంది.
1: రైతులకు ఎక్కువగా ఉపయోగమైంది, ప్రధానమైంది మద్దతు ధర అపరాల్లో ఎలా ఉంటుంది?
0: మద్దతు ధరలో ముఖ్యంగా చూసినట్లయితే ప్రతి సంవత్సరము వానాకాలం పంటలకు అలాగే యాసంగి పంటలకు కేంద్ర ప్రభుత్వము ఏదైతే క్యాబినెట్ మీటింగ్ లో అప్రూవ్ చేయబడి సీజన్ కి ముందుగానే వాటి యొక్క మద్దతు ధరలను వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేస్తుంది. అలాగే ఈ రాబోయేటువంటి యాసంగి సీజన్లో కూడా రైతులు ఈ మద్దతు ధరలను వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకొని ఉన్నారని భావిస్తూ ముఖ్యంగా ఈ పప్పు దినుసులైతేనేమి అలాగే నూనెగింజ పంటల్లోకి మద్దతు ధర పెంచినట్లుగా రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మద్దతు ధర పెరిగినటువంటి పప్పు దినుసులు అలాగే నూనెగింజ పంటలను సాగుకు ఈ ప్రస్తుత యాసంగి కాలం కూడా చాలా అనుకూలమైనది. ఈ రకంగా మనకు ప్రతి సంవత్సరము కూడా వానాకాలం పంటలకు యాసంగి పంటలకి ఈ మద్దతు ధర అనేది కేంద్ర ప్రభుత్వం రివైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటిని అనుసరించి రైతులు కూడా సాగుకు ముందుకు వస్తున్నారు. ఈ యాసంగి సీజన్ లో కూడా పప్పుదినుసులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు కూడా ఎక్కువ మొత్తంలో ఈ పప్పుదినుసులను సాగు చేసినట్లయితే వాళ్ళ నికరాదాయం ఖచ్చితంగా పెరిగే అవకాశం కూడా ఉంది.

0: తెలంగాణలో విస్తీర్ణ పరంగా అపరాల సాగు ఎలా ఉంటుంది?
1: ప్రధానంగా తెలంగాణలో చూసినట్లయితే వరి ప్రధానమైనటువంటి పంట. ఎక్కువ విస్తీర్ణంలో ఈ వానాకాలంలో కూడా చూసినట్లయితే వానాకాలంలో విస్తీర్ణ పరంగా ప్రధానంగా వరి ఎక్కువ మొత్తంలో సాగైంది. అలాగే తదనంతరం ప్రత్తి కూడా ఎక్కువ మొత్తంలో విత్తనం విత్తినప్పుడు మనం గమనించినటువంటి రిపోర్ట్స్ ప్రకారం కూడా చూసినట్లయితే రెండో పంటగా అత్యధిక విస్తీర్ణంలో సాగైన పంట ప్రత్తి. కాబట్టి ఈ రెండు పంటలలోనూ వానాకాలం సాగు చేసిన తదనంతరం యాసంగిలో కూడా అపరాలను సాగు చేసుకున్నటువంటి సౌలభ్యం ఉంటుంది. అలాగే వానాకాలంలో వరికి ప్రత్యామ్నాయంగా కూడా ఈ అపరాలు సాగు చేసుకున్నట్లయితే రైతులకు లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యాసంగిలో వానాకాలం చేసినటువంటి సాగైనటువంటి పంటల తదనంతరం కూడా అపరాలు ఎంపిక చేసుకున్నట్లయితే కొంత రైతులకు ఉపయోగంగా ఉండే అవకాశం ఉంది.
0: డాక్టర్ శేఖర్ గారు, అపరాల్లో నూతన రకాలు ఏమైనా ఉన్నాయా? వాటి వివరాలు రైతులకు తెలియజేయండి.
1: ముఖ్యంగా అపరాలలో పరిశోధనల ద్వారా రైతుల యొక్క అనుభవాలను తీసుకొని వివిధ రకాలైనటువంటి అపరాలు సాగులో ఉన్నాయి. వాటిలో కూడా ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదల కాబడినటువంటి మేలైనటువంటి రకాలు వివిధ పంటల్లో కూడా రూపొందించడం జరిగింది. మరియు ఆ రకాలలో ప్రధానంగా చూసినట్లయితే పెసర, మినుము, కంది ఈ మూడు పంటల్లో కూడా ఎక్కువ ప్రాముఖ్యత పొందినటువంటి రకాలు. దాంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఈ కాలానికి కూడా రైతులకు ఉపయోగంగా ఉండేటువంటి రకాలను గమనించినట్లయితే పెసరలో ఈ యాదాద్రి అనే రకము ఎక్కువ విస్తీర్ణంలో కూడా సాగవుతున్నట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే ఇది యాంత్రీకరణలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, యంత్రాలతో కోసేటువంటి సౌలభ్యం ఉన్నది. అలాగే మినుము పంటల్లో గమనించినట్లయితే మదిర రకాలు ముఖ్యంగా MBG 1070 అనే రకం కూడా ఈ సీజన్లో రైతులు ఎంపిక చేసుకున్నట్లయితే దిగుబడి పెంచుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే గత సంవత్సరాలలో రైతుల అనుభవాలను గమనించినట్లయితే ముఖ్యంగా యాసంగిలో కూడా కంది సాగు చేయడానికి రైతులు మొగ్గు చూపుతా ఉన్నారు. దానికి వివిధ కారణాలను ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మార్కెట్ డిమాండ్ రీత్యా అలాగే రైతులకు మార్కెట్లో లభించే ధర అనుసరించి రైతులు కూడా యాసంగి కందిని సాగు చేయడానికి మొగ్గు చూపుతా ఉన్నారు. దానికి కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదల కాబడినటువంటి మేలైనటువంటి కంది రకాలు కూడా ఉన్నాయి. వాటిని ప్రధానంగా వరంగల్ పరిశోధన కేంద్రం నుంచి విడుదల కాబడినటువంటి రకాలు అలాగే తాండూరు పరిశోధన కేంద్రం నుంచి విడుదలైనటువంటి మేలైనటువంటి నూతన రకాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నట్లయితే యాసంగిలో కూడా మంచి దిగుబడులు తీసుకున్నటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది.
0: యాంత్రీకరణకు అనుకూల రకాలంటే ఏంటవి? వాటి లక్షణాలు తెలియజేయండి.
1: ప్రధానంగా ఏ సీజన్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ప్రధానమైన సమస్య కూలీల కొరత. ఈ కూలీలు సకాలంలో దొరకకపోవడము అలాగే ఏదైతే కూలీలకు ఇచ్చేటువంటి రేట్ వేజెస్ అని అంటారు అవి కూడా పెరగడము అలాగే సకాలంలో వారు అందుబాటులో లేకుండా ఉండడం గమనిస్తున్నాం. ముఖ్యంగా వరి సాగు చేసేటువంటి ప్రాంతాల్లో సకాలంలో నాట్లు వేయలేని పరిస్థితిలో ఉండి అలాగే కూలీలు దొరకక ఇబ్బంది పడినటువంటి రైతాంగాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ అపరాల సాగులో కూడా అటువంటి పరిస్థితి గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఉండేది. ముఖ్యంగా కోత సమయము మరియు కోత అనంతరం చేయాల్సిన అటువంటి పనులకు ఎక్కువ మొత్తంలో కూలీలు అవసరమయ్యేటువంటి పరిస్థితి ఉండింది. కానీ గత 3-4 సంవత్సరాల నుంచి రైతాంగం యొక్క అనుభవాలను మనం గమనించినట్లయితే ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదల కాబడినటువంటి నూతన రకాల యొక్క లక్షణాలను కూడా గమనించినట్లయితే వాటిని

0: కోతకు మిషన్ల ద్వారా అంటే యాంత్రీకరణకు అనుకూలమైనటువంటి రకాలను కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రూపొందించి వాటిని రైతాంగానికి అందించడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో చూసుకున్నట్లయితే ఈ పెసరలో రకాలు అవి వాటిలో ప్రధానంగా ఉండేటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా రిలీజ్ కాబడినటువంటి రకాలను మనకు ఈ కోత యంత్రాల ద్వారా ఏదైతే వరికి వాడేటువంటి కోత యంత్రాలనే ఈ అపరాలలో ముఖ్యంగా పెసర లాంటి పంటల్ని కూడా మెషిన్లతో కోసేటువంటి సౌలభ్యం ఉన్నటువంటి రకాలున్నాయి. ప్రధానంగా దాంట్లో గమనించినట్లయితే ఈ యాదాద్రి అనే రకం కూడా ఎక్కువ మొత్తంలో రైతులు మొగ్గు చూపుతా ఉన్నారు సాగుకి. కాబట్టి ఆ రకాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే దాంట్లో పూత కాత అనేది పైకి ఎక్కువగా ఉంటుంది, నేలకు అంటకుండా. అటువంటి రకాలను మనం ఎంపిక చేసుకున్నట్లయితే వరిలో వాడేటువంటి ఈ కోత యంత్రాలను ఇటువంటి పప్పు దినుసుల్లో కూడా మనం వాడి వాటిని ఎటువంటి కూలీలను మనం తీసుకోనవసరం లేదు. ఆ కూలీలకు బదులుగా కేవలం యంత్రాల ద్వారానే మనం కోత కోసేటువంటి సౌలభ్యం ఉంది. కాబట్టి ఇటువంటి రకాలు యాంత్రీకరణకు అందుబాటులో ఉండేటువంటి రకాల ద్వారా సాగు చేసినట్లయితే మనకు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది.
1: అపరాల్లో విత్తన శుద్ధి యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
0: ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. రైతుల స్థాయిలో కూడా చాలా సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలైనా వ్యవసాయాధికారులైనా కూడా ఈ విత్తన శుద్ధి గురించి చాలా వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రధానంగా భూమిలో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు, అలాగే కొన్ని ప్రాంతాల్లో సహజంగా నేలల్లో విస్తరించినటువంటి తెగుళ్ళు, ముఖ్యంగా ఎండు తెగుళ్ళు లాంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రధానంగా మనకు కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళను నివారించేటువంటి కల్చర్స్, ముఖ్యంగా ఈ ల్యాబ్స్ ద్వారా అందించేటువంటి ట్రైకోడర్మా గాని సూడోమోనాస్ లాంటి వాటిని వాడుకున్నట్లయితే వాటిని మనం నేలలో సహజంగా ఉండేటువంటి ఈ తెగుళ్లను కూడా కొంతవరకు నివారించేటువంటి అవకాశం ఉంది. తదనంతరం నేల తయారీ తర్వాత ఎంపిక చేసినటువంటి రకాలు, ముఖ్యంగా ఈ రకాలను కూడా చీడపీడలను తట్టుకునేటువంటి రకాలు కూడా ఎంపిక చేసుకున్నట్లయితే మనకు పైపాటుగా వాడేటువంటి కీటకనాశనులు కానీ శిలీంద్రనాశనులు కానీ వాడకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎంపిక చేసేటువంటి విత్తనాలు కూడా చీడపీడలను తట్టుకునేటువంటి రకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటిని మాత్రమే ఎంపిక చేసుకొని ఒకవేళ వాటిలో కూడా మనకు ఈ చీడపీడలను నివారించడానికి మొదటి దశగా వచ్చేటువంటి చీడపీడలను నివారించడానికి ఈ విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశం. దానికి దగ్గరలో ఉన్నటువంటి మీరు తెగుళ్ళు నివారించేటువంటి విత్తన శుద్ధి, ముఖ్యంగా క్యాప్టాన్ అనేటువంటి పొడి మందుని మనము విత్తన శుద్ధికి వాడుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ చీడపీడల నివారణకు మొదటి దశగా వాడేటువంటి అంటే చిగురించిన తర్వాత వాడేటువంటి కొన్ని తేలిక పాటి చాలా తక్కువ ఖర్చుతో ఉండేటువంటి కీటకనాశనులు కూడా మనకు సిఫార్సు చేయడం జరిగింది. కాబట్టి విత్తన శుద్ధి ఏదైతే చేసుకుంటామో విత్తనాన్ని మనం శుద్ధి చేసుకున్న తర్వాత దాదాపుగా 20 నుంచి 30 రోజుల వరకు ఎటువంటి తెగుళ్లు రాకుండా ఉండేటువంటి మనకు అవకాశం ఉంది. కాబట్టి రైతులు కంపల్సరీగా ముఖ్యంగా ఈ విత్తన శుద్ధి అనేది చేపట్టాల్సిందిగా మరొకసారి తెలియజేస్తున్నాము. దీనివల్ల మొదటి దశగా మనం వాడేటువంటి శిలీంద్రనాశనులు కానీ అలాగే కీటకనాశనులు కానీ ఎటువంటివి పైపాటుగా వాడకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విత్తన శుద్ధి ఖచ్చితంగా రైతాంగం వాళ్ళు చేయాల్సినటువంటి ముఖ్యమైన పనుల్లో ఈ అపరాల్లో కూడా విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశం.

0: డాక్టర్ శేఖర్ గారు, ఇప్పుడు ఈ అపరాల్లో రైజోబియం ప్రాముఖ్యత ఏమిటంటారు?
1: ముఖ్యంగా ఈ అపరాలలో సహజంగా మనం నీళ్ళల్లో గమనించినట్లయితే ఈ నత్రజని స్థిరీకరణ అనే ఒక రకమైన చర్య ఉంటుంది. ముఖ్యంగా నీళ్ళలో జరిగేటువంటి ఈ చర్యల్లో ముఖ్యంగా ఈ నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియా, ఇది సహజంగా పప్పు దినుసుల్లో ఉండేటువంటి లక్షణము. అది మనం ఎంపిక చేసుకున్నటువంటి ఎటువంటి అపరాలు అయినా కూడా, ముఖ్యంగా పెసర, మినుము, కంది, శనగ లాంటి పంటల్లో సహజంగా నత్రజని స్థిరీకరణ అనేది జరుగుతుంది. కానీ మనము విత్తనానికి కూడా ఈ పంటను బట్టి వాటి యొక్క పంటల్లో కూడా వివిధ రకాలైనటువంటి ఒక నత్రజని స్థిరీకరించేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. అది నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అని చెప్తాము, నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియా. దాన్ని సహజంగా ఉండేటువంటి బ్యాక్టీరియాతో పాటు మనకు ఈ పైపాటుగా కూడా రైజోబియం అనే కల్చర్ని మనము విత్తనాలకి పట్టించినట్లయితే దాని ద్వారా సహజంగా ఈ నత్రజని స్థిరీకరించేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో మొక్కలు కూడా నత్రజని స్థిరీకరించి మనము ఈ నత్రజని పైపాటుగా వాడేటువంటి నత్రజన్ని తగ్గించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ రైజోబియం వివిధ పంటల్లో వివిధ రకాలైనటువంటి రైజోబియం స్పీసీస్ కూడా రైతులకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క రైజోబియం కల్చర్ని, ఆ యొక్క పంటలను బట్టి రైజోబియాన్ని విత్త

0: కి పట్టించి మొదటి దశగా పైపాటుగా వాడేటువంటి కొంతవరకు నత్రజని ఎరువులను కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నత్రజనిలో ముఖ్యంగా స్థిరీకరించడానికి రైజోబియం కల్చర్ చాలా ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియల్ కల్చర్.
1: చివరిగా ఈ అపరాల సాగులో ఎరువుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ముఖ్యంగా అపరాల సాగుకు యాసంగి చాలా అనుకూలమైనటువంటి కాలం. యాసంగిలో మనం గమనించినట్లయితే రైతులు వానాకాలం పంట కోసిన తర్వాత యాసంగి పంటలు విత్తుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. అటువంటి సమయంలో ముఖ్యంగా ఈ పశువుల పెంట వాడకం అనేది మన ప్రాంతంలో చాలా తక్కువ. అది వాడేటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే సమయాభావం వల్ల వాళ్ళు రైతులు అందరూ కూడా యాసంగి పంటల్ని వానాకాలం పంట కోత అనంతరం తొందరగానే విత్తుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ఈ ఎరువుల యాజమాన్యంలో చూసుకున్నట్లయితే మొదటిగా ఈ పప్పుదినుసుల్లో భాస్వరానికి సంబంధించిన ఎరువులు మనకు సిఫార్సు మేరకు నేల యొక్క పరిస్థితిని బట్టి మట్టి పరీక్ష ద్వారా తెలుసుకొని దానికి సిఫార్సు మోతాదులో మాత్రమే ఎరువులు వాడాల్సిందిగా రైతాంగానికి సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా భాస్వరం లాంటి ఎరువులు భూమిలోనే అడుగులోనే వేయాల్సిందిగా రైతులకు సూచన. కొన్ని ప్రాంతాల్లో ఈ భాస్వరానికి సంబంధించిన ఎరువులను పైపాటుగా వేయడం అనేది గమనించాము. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో కూడా భాస్వరానికి సంబంధించిన ఎరువులన్నీ కూడా మనం దుక్కిలోనే వేయాల్సిందిగా రైతాంగానికి సూచన. ముఖ్యంగా ఈ అపరాలలో కూడా గమనించినట్లయితే వాటికి కూడా నత్రజని, భాస్వరం, పొటాష్ అవసరము. వివిధ నేలల్లో వాటి యొక్క మట్టి పరీక్ష ఆధారంగా సిఫారసు చేసిన మోతాదు వాడాల్సిందిగా రైతాంగానికి సూచన. ఎవరైతే ఈ సహజంగా నత్రజని స్థిరీకరించేటువంటి లక్షణాలు ఈ పప్పుదినుసులకు, అపరాలకు ఉన్నాయి కాబట్టి ఈ రైజోబియం కల్చర్ లాంటివి విత్తనానికి పట్టించి వాడినట్లయితే కొంత రైతాంగం సహజంగా ఉండేటువంటి నత్రజనితో పాటు భూమిలో స్థిరీకరించబడి కొంత పైపాటుగా వేసేటువంటి, మొదటి దఫాగా వేసేటువంటి ఎరువుల మోతాదును కూడా చాలా వరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. అది నేలను బట్టి, పంట యొక్క విస్తీర్ణాన్ని బట్టి, అప్పుడు ఉండేటువంటి నేలలో ఉండేటువంటి పోషకాల లభ్యతను బట్టి రైతులు వాటి యొక్క పోషకాల యొక్క ఎంత మొత్తంలో పోషకాలను అనే విషయం ఆధారపడి ఉంటుంది.
1: డాక్టర్ శేఖర్ గారు, మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి ప్రస్తుతం వచ్చే యాసంగి పంటల ఎంపిక యాజమాన్యంపై సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब?
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
3: परम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
1: మీరింతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
5: అక్క చూడు,
6: హ్యాపీ బర్త్డే రా,
5: చూపించు. ఆ, నా ఫేవరెట్ కలర్.
6: ఎప్పుడు షాపింగే.
5: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
7: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
8: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
5: నాకు తెలుసు కదా,
8: ఆర్బీఐ అంటుంది
9: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
1: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినండి జయం మందిర చిత్రం కోసం కుమార్ సాను, స్వర్ణలత పాడిన పాట. గీతరచన సిరివెన్నెల, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం కోసం సెంథిల్ రహిత పాడిన పాట. సంగీతం రాధన్, సాహిత్యం అనంత్ శ్రీరామ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భారత్ కేవలం ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థగానే కాకుండా తన నాగరికత, వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న దేశంగా ఆవిర్భవించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకొని 88 మంది భారతీయ పౌరులను రక్షించగా మరో 247 మంది భారతీయులు ఆచూకీ లేకుండా పోయారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చైర్మన్ కె కేశవరావు నేతృత్వంలోని కమిటీ ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఉద్యమకారులకు సంబంధించిన ముసాయిదా నివేదికను సమర్పించింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, ఎస్ఐఆర్పై అభ్యంతరాలు, క్లెయిమ్ల గడువును మరో 4 వారాలు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. రాష్ట్రంలో వివాదరహిత భూములన్నింటినీ ఏడాదిలోగా సర్వే చేసి రైతులకు పట్టాలిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు విమర్శించారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడిన అసభ్య పదజాలంపై కూడా ఎథిక్స్ కమిటీలో చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. కేవలం కాంగ్రెస్ సభ్యుల మాటల ఆధారంగానే పాడి కౌశిక్ రెడ్డి అంశాన్ని ఎజెండాలో చేర్చారని ఆరోపించింది. రేపు నీట్ పీజీ 2026 పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్జార్ అహ్మద్ బేగ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీబీఐ విచారణ లేదా కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని తెలంగాణ బీజేపీ రాష్ట ప్రభుత్వం డిమాండ్ చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాము.

0: it may be medical procedure. For another, it may be the beginning of new chapter. Sight is more than vision. It is independence. It is education. It is work. It is connection. It is the ability to experience the world. And now, whenever I see an eye donation poster, I do not think about death. I think about the person who received the transplant. I think about their mother's face. I think about the millions of people affected by sight loss around the world. And I think about the statistic, one cornea available for approximately 70 needed. That number tells us there is still a huge gap. But every donor can help close that gap. Every conversation can replace a myth with a fact. Every family discussion can turn an intention into a decision. And every informed donor can potentially leave behind something far more valuable than money. A chance, a possibility, a window to the world. So if you are considering eye donation, learn the process from a recognized eye bank or medical authority in your country. Talk to your family, understand the eligibility requirements, make an informed decision. Because one day when our own journey is over, a part of our gift may help someone else's journey. And perhaps that is the most beautiful thing about eye donation. We may not be able to give someone our life, but after our life is over, we may be able to give someone the chances to see theirs. You were listening to Insights on Akashwani Primary Channel, Medium Wave 738 kHz. Akashwani Hyderabad on News On Air, Mobile App and Waves OTT.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి గోపి, గోపిక, గోదారి చిత్రం నుండి చక్రి కౌసల్య పాడిన పాట. సంగీతం చక్రి, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: నా పేరు శివ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట విందాం. గీతరచన, సాహితీ సంగీతం యువన్ శంకర్ రాజా.

చిత్రసీమలో ఇప్పుడు వినండి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం కోసం సుధా రఘునందన్ పాడిన పాట, సంగీతం హరీష్ జయరాజ్.

0: మీరింతవరకు చిత్రసీమ సినీ గీత మాళిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:45. ఇప్పుడు వినండి సమాచార సంధ్య, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార సంధ్యా కే సాథ్ మే సర్ ఫిరోజీ.

0: 9 while over 2,000 people remain missing. Search and rescue operations are underway across the affected districts of the Himalayan nation. Officials said the police are coordinating with residents and other agencies to locate missing people and assist those stranded by the floods. An 11-member technical team from India carried out on-site reconnaissance of hydropower tunnels in Nepal's flood-affected areas today to facilitate search and rescue of stranded individuals. The team comprising doctors, paramedics and tunnel engineers had arrived in Kathmandu yesterday. Today they reached Trishuli in Nuwakot district to assist in efforts to rescue workers trapped in a tunnel belonging to a hydropower project. In a social media post, the Indian Embassy in Kathmandu said today a specialized technical team from India carried out on-site reconnaissance of hydropower tunnels in the area affected by the flash flood, which will help in facilitating early search and rescue of stranded individuals. Nepali security forces have so far rescued 191 workers from tunnels at various hydropower projects in the country, according to the Nepal Army. Union Finance and Corporate Affairs Minister Nirmala Sitharaman today said that as global companies reassess their supply chains and capital allocation, India offers not only the scale of a vast market, but also the depth of a long-term investment and operating platform. She made these remarks while addressing a high-level business roundtable with leading investors and business leaders in Chicago, United States. Ms. Sitharaman also emphasized that India's investment appeal lies in convergence of scale, sustained economic growth, skilled talent and world-class infrastructure. The government has said that more than 115 lakh hectares of farmland have been brought under micro-irrigation under the Per Drop More Crop scheme as of July this year. The initiative aims to promote efficient use of water at the farm level and improve water use efficiency in agriculture. The initiative began in January 2006 as the centrally sponsored scheme for micro-irrigation. From 2015-16 to 2021-22, it was officially named Per Drop More Crop and implemented as a core component of the Pradhan Mantri Krishi Sinchai Yojana. Under this scheme, small and marginal farmers receive 55% and other farmers receive 45% financial assistance. India Meteorological Department, IMD, has issued a red alert for rainfall conditions over Odisha for the next 2 days. The Weather Department also forecasts heavy rainfall tomorrow in places over Arunachal Pradesh, Assam, Meghalaya, Chhattisgarh, Gangetic, West Bengal. Moderate to heavy rainfall is also expected tomorrow in places over Bihar, East Madhya Pradesh, East Uttar Pradesh, Jharkhand, Nagaland, Manipur, Mizoram, Tripura, Sub-Himalayan, West Bengal, Sikkim, Uttar Pradesh and Vidarbha. And that is the end of the news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపటి మహా ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 బైబుల్ సూక్తులు వినిపిస్తారు డాక్టర్ ప్రమీలా వివేకానంద. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం సాంప్రదాయ కీర్తనలు వింటారు. 6:30 పొలం పనుల కార్యక్రమంలో ఫ్యాషన్ ఫ్రూట్ అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు వింటారు. ఉదయం 7:00 నిజామాబాద్ జిల్లా సమాచార లేఖను అందిస్తారు డి రాజేష్ కుమార్. 7:15 ఈ మాసపు పాట. 7:30 స్తుతిమాల. 8:30 శాస్త్రీయ అనుసంధాన కార్యక్రమంలో వి నాగరాజ్ గారి వేణుగానం వింటారు. రేపు ఉదయం 10:55 మన్ కీ బాత్ 137వ సంచిక గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం. అనంతరం తెలుగులో అనువాదం వింటారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, పట్టణం శ్రీ మణిపల్లి దక్షిణామూర్తి. రేపు మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకంలో కిడ్నీ సమస్యలు రాకుండా ఎలాంటి నియమాలు పాటించాలి ఈ అంశం గురించి డాక్టర్ కిరణ్మయ్య గారితో పరిచయం. రేపు మధ్యాహ్నం 2:30 బాల వినోదం కార్యక్రమంలో జి పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమం. వర్క్ ఫ్రమ్ హోమ్ హాస్య నాటకం. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రేపు సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో

మల్లికార్జున స్వామి మెడలమ్మ కేతలమ్మ కళ్యాణం కథ ఒగ్గు కథను వినిపిస్తారు శ్రీ ఈరు రాజమల్లు మరియు బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో గొర్రెలు మేకలు పెంపకంలో కొత్తగా చేపట్టిన రైతులకు సూచనలు. ఈ అంశాన్ని అందిస్తారు రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల వెటర్నరీ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ గారితో ప్రసంగం. రేపు రాత్రి 7:30 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా థాయిలాండ్ జట్ల మధ్య జరగనున్న మహిళల ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 నిరంతర ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషల్లో ఉంటుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు రాత్రి 8:00 మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారం.

డిపార్ట్మెంట్ 2026 నిరంతర ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ ఆంగ్ల భాషల్లో ఉంటుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు రాత్రి 8 గంటలకు మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారం. 8:03 కరెంట్ అఫైర్స్ హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. రేపు రాత్రి 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. అనంతరం 10:00 అఖిల భారతీయ రవివాసరియ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపు ప్రసారం కారణ మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:13 దాటి 27 సెకండ్లు. ఈనాటి మా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపు ఉదయం 5:48 వరకు కలుద్దాం. అంతవరకు సెలవు మరి. జై హింద్.